ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 10వ తేదీ, బుధవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 32 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 జూన్ నెల 10వ తేదీ బుధవారం. ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన మాట తీరు భాగి పూర్ణేందు శారద గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం 6:15. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యతపై కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా నాగరికతల మధ్య సంభాషణ అంతర్జాతీయ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్, ఈ అంశంపై కొన్ని వివరాలు ఈరోజు ప్రసారమవుతాయి ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశంగా. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జలవనరుల సంరక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర భూగర్భ జల విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గారి గాత్రం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 9:30 వరల్డ్ ఓషన్ డే నేపథ్యంలో ప్రొటెక్టింగ్ ఓషన్స్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్స్, ఈ అంశంపై శ్రీమతి

0: నస్రత్ గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఐ దుర్గా ప్రియదర్శిని గారు ఆలపించిన భక్తి గీతాలు వినవచ్చు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ గారిచే సరోద్వాద్యం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి. ఈరోజు 14:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమంలో వరల్డ్ ఐ డొనేషన్ డే సందర్భంగా నేత్రదాన్ శ్రేష్ఠదాన్. ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దీపక్ బీది గారితో మేఘనా దాబు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ 3వ భాగం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనుల గురించి రైతు సోదరుల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో మేలుజాతి పశువుల ఉత్పత్తి, ఈ అంశం గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం, అలాగే ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యూం గారితో సయ్యద్ అబీద్ హుస్సేన్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी आज भारत के सबसे लंबे समय तक सेवा करने वाले निर्वाचित प्रधानमंत्री बन गए हैं. श्री मोदी ने 26 मई 2014 को प्रधानमंत्री पद की शपथ ली थी. उन्होंने पंडित जवाहरलाल नेहरू का रिकॉर्ड तोड़ दिया है, जिन्होंने पहली बार 13 मई 1952 को निर्वाचित प्रधानमंत्री के रूप में शपथ ली थी और 27 मई 1964 तक पद पर रहे. पंडित नेहरू का निर्वाचित प्रधानमंत्री के रूप में कार्यकाल 4398 दिन का था. 26 मई 2014 से आज 10 जून 2026 तक प्रधानमंत्री मोदी का निरंतर कार्यकाल अब 4399 दिन का हो गया है. एक रिपोर्ट.
2: प्रधानमंत्री नरेंद्र मोदी का साधारण सामाजिक आर्थिक पृष्ठभूमि से उभरकर किसी राजनीतिक वंश के समर्थन के बिना देश के सर्वोच्च निर्वाचित पद पर पहुंचना भारत की लोकतांत्रिक व्यवस्था द्वारा प्रदान किए जाने वाले अवसरों और सामाजिक गतिशीलता का प्रेरणादायक उदाहरण है. प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यकाल के दौरान लगभग 25 करोड़ भारतीय बहुआयामी गरीबी से बाहर निकले हैं. इस अवधि में डिजिटल सार्वजनिक अवसंरचना का तेजी से विस्तार, बड़े पैमाने पर आधारभूत ढांचे का विकास, कल्याणकारी योजनाओं के लाभ वितरण में उल्लेखनीय सुधार तथा व्यापक सामाजिक आर्थिक प्रगति हुई है. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
1: विश्व नेताओं ने प्रधानमंत्री नरेंद्र मोदी को भारत के सबसे लंबे समय तक निर्वाचित प्रधानमंत्री रहने पर बधाई दी है. श्रीलंका के राष्ट्रपति अनुरा कुमार दिसनायका ने एक पत्र में कहा है कि ये उपलब्धि दुनिया के सबसे बड़े लोकतंत्र की जनता द्वारा उनके नेतृत्व पर बार बार जताए गए विश्वास का भी प्रमाण है. पापुआ न्यू गिनी के प्रधानमंत्री

0: Further, Prime Minister of Trinidad and Tobago Kamala Prasad Bisesar noted that under the leadership of Prime Minister Modi, India has evolved as a leading voice on global matters. A meeting of the National Democratic Alliance NDA will be held in New Delhi today to celebrate its government completing 12 years and Prime Minister Narendra Modi becoming the longest continuously serving elected PM of India. All constituents of the alliance besides the top leadership of the BJP including Prime Minister Modi are expected to attend the meeting. The NDA meeting will also be attended by chief ministers and deputy chief ministers of all 22 NDA governed states and union territories besides the leaders of all alliance constituents. The meeting will focus on reviewing various national development programs, infrastructure programs, and the Modi government's vision to transform the nation into a developed country by 2047. External Affairs Minister Dr. S. Jaishankar will be on a two-day official visit to Bulgaria and Finland starting today. The Ministry of External Affairs said that during his visit to Bulgaria, Dr. Jaishankar will meet the Bulgarian leadership and hold discussions with his counterpart. On the second leg of his visit to Finland, Dr. Jaishankar will attend the 14th edition of the Kularantha Talks. The theme of this edition is A World in Transition, Global, Regional and Local Perspectives. The minister will also hold meetings with his counterpart and leadership of Finland. The US military has launched strikes against Iran in response to the downing of a US Army Apache helicopter off Oman coast. US officials said the helicopter was brought down by an Iranian drone and the two pilots were rescued. Following the US strikes, explosions were heard in the Iranian cities of Sirik, Minab, Bandar Abbas and on Keshem Island, which border the Strait of Hormuz. President Donald Trump said the US response to Iran downing a US helicopter is very strong, very powerful. Iran has also launched missiles and drones towards US targets in the region. Iranian Foreign Minister Abbas Araghchi said that no attack from the US will be left unanswered. Iranian Foreign Minister asked foreign forces to leave Strait of Hormuz or be at constant risk. In men's cricket, India A defeated Sri Lanka A by 8 runs in a close contest in the opening clash of Tri-Nation A series at the Rangiri Dambulla International Stadium in Sri Lanka yesterday. Opting to bat first, India scored 277 for 6 in stipulated 50 overs, riding on Rituraj Gaikwad's 101 runs. Fast bowler Mohammad Siraj has been withdrawn from India's squads for the upcoming T20 international series against Ireland and England. The men's selection committee has named Prasidh Krishna as Siraj's replacement for both T20I series. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram Samayam Sarigga 6 gantala 10 nimshalu Inati Bhavana Sirshikana మాట తీరు భాగి పూర్ణేందు శారదగారి లఘు ప్రసంగం ఇప్పుడు విందాం.
2: ఒక వ్యక్తి మాట్లాడే విధానం, సంస్కారం, వైఖరి, వాడే భాషను అతని మాట తీరు అని అనవచ్చు. మనం ఆలోచించి మృదువుగా మాట్లాడితే మనకు కానీ ఎదుటివారికి కానీ ఇబ్బంది అనిపించదు. భాష, మాట తీరు మనిషికి భూషణం లాంటివి. కొంతమంది మాట్లాడుతుంటే మనం ఆకర్షితులమై ఎక్కువ సమయం వారితో గడపాలని అనిపిస్తుంది. అదే దురుసుగా, పరుషంగా మాట్లాడితే ఎదుటివారు నొచ్చుకొని మనకు దూరమైపోయే అవకాశం ఉంటుంది. కాలు జారితే తీసుకోవచ్చునేమో కానీ మాట జారితే తీసుకోలేము అనే సామెత మనం వింటూనే ఉంటాం. మనం ఆత్మీయంగా, కలుపుగోలుతనంగా మాట్లాడితే ఎదుటివారు ఆనందపడతారు. నేనే గొప్ప అనే అహంకారపూరితంగా మాట్లాడితే తమని చులకన చేశారని, అవహేళన చేశారనే భావనతో బంధాలను దూరం పెడతారు. ఈ సందర్భంలో వేమన శతకకాలుడు చెప్పిన పద్యం అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను గుర్తుకు వస్తుంది. ఇది అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సత్యమే కదా. మంచి మాట తీరు మంచి భవితకు పునాది. ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలను లెక్కలోకి తీసుకోకుండా మన గొప్పతనాన్ని, అహంకారాన్ని ఎప్పుడూ ప్రదర్శించే తీరుగా మాట్లాడకూడదు. ఏదైనా సమస్య వస్తే సామరస్యంగా మాట్లాడుకుంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కఠినంగా మాట్లాడినందువలన ఆ సమస్య ఇంకా జటిలమై మనసును ఇబ్బంది పెడుతుంది. అప్పుడే మనుషుల మధ్య విభేదాలు వస్తాయి. అందుకే ఎదుటివారు చెప్పేటప్పుడు మనం పూర్తిగా మనసు నిలిపి వినాలి. ఆ తరువాతనే మాట్లాడాలి, కానీ మధ్యలో జోక్యం చేసుకోకూడదు.

0: ఏ విషయమైనా మంచి మాట తీరుతో చర్చించాలిగాని వాదనకు దిగకూడదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ అని శతకకారుడు వేమన ఈ నిత్యసత్యాన్ని చెప్పాడు. తల్లి తన పిల్లలకు మంచి మాటలు, మంచితనం, కలుపుగోలుతనం, మర్యాద, సేవ, ప్రేమానురాగాలను గురించి బోధిస్తుంది. ఏదైనా సందర్భంలో పిల్లలు తప్పుగా మాట్లాడితే పెద్దలు వారిని సరిచేయాలి. మన మాట తీరు చక్కగా పలకరించి గౌరవిస్తున్నట్టుగా ఉంటే మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పెరుగుతారు. పుల్లవిరుపు మాటల వలన ఎదుటి వ్యక్తులు బాధపడటం మనులను ఒంటరితనానికి గురిచేసే అవకాశం ఉంది. సభ్య సమాజంలో ఒంటరిగా బ్రతకటం చాలా కష్టం. జీవితం కడు దుర్భరమై ఆందోళనతో మానసిక కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం కూడా ఉంది. మాట తీరు మనిషి సంస్కారానికి కొలబద్ద, నిజమైన అలంకారం కూడా. నిజమే చెప్పాలని, మోసం చేయకూడదని, దగాపనులు చేయకూడదని చిన్నతనం నుండే జీవితంలో అవలంబిస్తే మనం సత్పౌరులుగా ఎదిగి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. మాట తీరు మంత్రంగా పనిచేయాలి. మానవ సత్సంబంధాలు బలపడేలాగా ఉండాలి. మాట తీరుతో మనిషి నిలబడాలి కానీ మణిమాణిక్యాల మీద కాదు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు పెద్దలు. కనుక మాట తీరును చక్కబెట్టుకొని సభ్య సమాజానికి ఇబ్బంది కలగని రీతిలో మన ప్రవర్తన ఉంటే సమాజానికి, అభివృద్ధి, లోక కళ్యాణానికి మనవంతు సహకారం అందించిన వారం అవుతామనేది నా భావన. సర్వేజనా సుఖినోభవంతు.
1: మాట తీరు భాగి పూర్ణేందు శారదగారి భావజాలం మీరింతవరకు విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
4: కొంతకాలం కొంతకాలం
3: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
5: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్ని తానై,
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

సర్వాత్మకుడను నిర్ఘాతముడు నిదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడు నిదను రామానుజ భాష్యము నిజమను సరస్వతి

మీరింతవరకు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:35. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటన.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల యొక్క ప్రాముఖ్యత. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాలను ఉపయోగించి చక్కగా కాపాడుకొని సంరక్షించుకొని చక్కటి లాభాల బాటలో నడవాలని రైతులందరికీ తెలియజేస్తున్నారు ఈ జాగ్రత్తలు. మిశ్రమ వ్యవసాయము లేదా సమగ్ర వ్యవసాయం అనగా రైతులు తమ కమతములు ఏక పంట సాగుకు బదులుగా నిర్దిష్ట ప్రణాళికతో కుటుంబ పోషకావసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాసాలను, తద్వారా పశువుల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, ఇంకా ఇతర అనుబంధ వ్యాపకాలను చేపట్టి సాగు చేసుకోవడమే ఈ సమగ్ర వ్యవసాయం యొక్క ప్రత్యేకత. ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పంటలతో పాటు పశువులు, మేకలు, కోళ్లు కలిపి ఒక హెక్టార్లో సాగు చేస్తే 2.5 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని నిరూపించారు. అయితే ఏక పంట జీవాల్లో ఆయా కాలాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రానున్న వేసవి కాలంలో ఈ మిశ్రమ వ్యవసాయం రైతులు చేపట్టవలసిన తగు జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో వేసవి సాగుకు అనువైన పంటల్లో పప్పు దినుసులకు సంబంధించి, పెసర్లు, మినుములు, నూనె గింజలకు సంబంధించి, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యాలకు సంబంధించి సజ్జలు, అదేవిధంగా పాడి పశువుల పచ్చిమేతకు పశుగ్రాసాలు ముఖ్యమైనవి. వేసవిలో నీటిపారుదలతో సాగు చేస్తారు. అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ప్రతి 10-15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఈ నీటి

అది కూడా ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత ఇవ్వాలి. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి అంతర కృషి పంటలు మధ్యలో తరచుగా చేస్తుండాలి. తద్వారా కలుపు మొక్కలను నివారించడంతో పాటు ప్రధాన పంటకు నీటి వినియోగం పెరుగుతుంది. వేసవి పంటకు పైపాటు ఎరువులతో పాటు పంట మధ్యకాలంలో 13:0:45 లేదా 19:19 ఎరువులను పిచికారి చేయాలి. వేసవి సాగులో పప్పు దినుసులకు నువ్వుల పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కాబట్టి వాటిని అరికట్టడానికి లీటర్ నీటికి 1.5 గ్రాములు ఎసిఫేట్ కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల వల్ల పల్లాగు తెగులు సంభవిస్తుంది. చిరుధాన్యానికి సంబంధించిన సజ్జ పంటకు బూజు తెగులు ప్రభావం ఉంటుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 2 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి పిచికారి చేయాలి. ఇక పశువుల గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేసవిలో అధికంగా పాలిచ్చే గేదెలు, సంకరజాతి పశువులు ఎక్కువగా ఉష్ణతాపానికి లోనవుతాయి. పశువులకు వడదెబ్బ తగిలినప్పుడు శ్వాస కొట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తులుతూ నడుస్తాయి, సొంగ కారణం లాంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టేయాలి. గోనె పట్టాలను వాటిపై కప్పి నీళ్లు చల్లుతుండాలి. వేసవిలో పశువుల పాల ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతాయి కాబట్టి వాటికి మేత నీరు ఎక్కువగా అందించాలి. పశువులకు పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసాన్ని ఇచ్చే సుబాబుల్, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి గాని వరిగడ్డి గాని పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. పశువుల పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబులు, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి గానీ వరిగడ్డి గానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. కప్పు మీద ఆస్బెస్టా సీడ్స్ వాడాలి. కల్చర్ లేదా టిన్ సీడ్స్ వేసినట్లయితే ఆ కప్పు మీద తెల్లని పెయింట్ వేస్తే పరివర్తనం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకలో ఫ్యాన్స్, కూలర్స్ వాడవచ్చు. స్ప్రింక్లర్లను కూడా పెట్టుకోవచ్చు. వేసవి కాలంలో పశువులను ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు తీసుకువెళ్లడం వల్ల వాటికి వడదెబ్బ తగలకుండా నియంత్రించుకోవచ్చు. వేసవిలో గొర్రెల పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల గొర్రెల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అవి ఎండతాపానికి గురవుతాయి. అలాంటప్పుడు వాటి నుండి సొంగ కారణం, నెమరు వేయడానికి కావాల్సిన లాలాజలం అందకపోవడం వల్ల జీవక్రియ తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు మేత మీద ఆసక్తి చూపించవు. త్రాగిన నీళ్లు కూడా చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అధిక దాహం వల్ల మురికి గుంటల్లో నీరు త్రాగడం వల్ల అజీర్తి వ్యాధికి లోనవుతాయి. హార్మోన్ల అసమతుల్యత జరగడం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యత చాలా వరకు తగ్గిపోతుంది. వేసవిలో గొర్రెలను ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో సాయంత్రం 6 గంటల తర్వాత మేతకు తీసుకుని వెళ్లడం వల్ల గొర్రెలు వేడి తాపానికి తక్కువగా గురవుతాయి. వేసవిలో ఎక్కువ నీళ్లు త్రాగడం వల్ల తక్కువ మేత తింటాయి. కాబట్టి పెట్టే కొంచెం మేతైనా అధిక పోషక విలువలు ఉన్న దాణా అందించడం, దాణాలో ఉప్పు కలిపిన ద్రావణాలు ఉండడం వల్ల గొర్రెలకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. గొర్రెల కంటే మేకల్లో వేసవిలో సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఎందుకంటే వాటి చర్మం నల్లని రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎండ వేడివికి తట్టుకోలేవు. పాకలు ఉండి మేసే వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాకల ఎత్తు కనీసం 10 అడుగులు తగ్గకుండా ఉండాలి. వెడల్పు కూడా 30 అడుగుల లోపు ఉండాలి. పాక చుట్టూ నీడనిచ్చే సుబాబులు, అవిసె వంటి చెట్లు పెంచడం వల్ల అటు నీడ మేత కూడా గొర్రెలకు లభించే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో పాక చుట్టూ గోనె పట్టాలు వేలాడదీసి నీటిలో తడిపి ఉంచితే వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాక పైభాగంలో తాటి కొబ్బెర లేదా గడ్డితో కప్పడం వల్ల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. వేసవిలో పశుగ్రాసం చాలా ముఖ్యం కాబట్టి నీటి సౌకర్యం బట్టి హైబ్రిడ్ రకాలైన పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. మొక్కజొన్న వంటి పశుగ్రాసం పెంచుకొని మాగుడు గడ్డిగా భద్రపరచడం వల్ల ఈ వేసవిలో పశుగ్రాస కొరతను కొంతవరకు అధిగమించవచ్చు. మామిడి గడ్డి అవకాశం లేని వాళ్ళు ఎండుగడ్డిగా కూడా పశుగ్రాసాన్ని భద్రపరచుకుని వేసవిలో వాడుకోవచ్చు. పగలు పచ్చిగడ్డిని, రాత్రి ఎండుగడ్డిని పెట్టడం మంచిది. మేత కానీ దాన కానీ ఒకేసారి ఇవ్వకుండా 2 లేదా 3 సార్లు కొద్ది కొద్దిగా ఇచ్చినచో ఎండతాపానికి గురి కాకుండా ఉంటాయి. వడదెబ్బకు గురైన వాటిని తొందరగా గమనించి దానికి సరైన చికిత్స ఇవ్వడం ద్వారా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం.
యాంథ్రాక్స్, మశూచి.

0: ఇలాంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధుల యొక్క టీకాలను వేసవి రాకముందే జీవాలకు వేయించడం తప్పనిసరి. వేసవికి చాలా ముందుగానే నట్టల నివారణ మందుల క్రమం తప్పకుండా ఇచ్చినచో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎండవేడిని తట్టుకుని శక్తిని పెంపొందించుకుంటాయి. అలాగే బాహ్య పరాన జీవుల బాధ నుండి కాపాడుకునే శక్తిని పొందుతుంటాయి. పోషక లోపాలను సరిదిద్దడానికి లేదా నివారించడానికి ఉప్పుగడ్డలను పాకలో ఉంచినచో గొర్రెలకు దాహం వేసినప్పుడు ఉప్పుగడ్డలను నాకడం వలన ఖనిజ లోపాలు రాకుండా గొర్రెలను కాపాడుకోవచ్చు. ఈ విధంగా మన సమగ్ర వ్యవసాయంలో రైతులు తమ పంటలు, పశువులు, జీవాలను సంరక్షించుకొని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు.
1: సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత గురించి రైతు సోదరుల కోసం కొన్ని సూచనలు విన్నారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Balaji.
0: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

0: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2వ దశ విస్తరణ, మూసీనది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ
1: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ది చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్దితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ది చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: వివాదాలతో ఇది సరిహద్దు తగాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులని మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్టవ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు, కొన్ని

చోట్ల కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్టాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

0: कपूरत्यवसरे तथा प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः दीर्घसमयपर्यन्तं निर्वाचितप्रधानमन्त्री भवितुम् उपलक्ष्ये उत्सवः भविष्यति। प्रधानमन्त्रिणं मोदिनं भाजपादलस्य शीर्षनेतृत्वं च समेत्य संयुत्याः सर्वे घटकाः उपवेशने भागं ग्रहीष्यन्ति इति आशास्यते। एतस्मिन् उपवेशने अनया संयुत्या शासितानां सर्वेषां द्वाविंशति राज्यानां केन्द्रशासित प्रदेशानां च मुख्यमन्त्रिणम् उपमुख्यमन्त्रिणं च समेत्य सर्वेषां घटकानां नेतारः अपि सम्मिलिताः भविष्यन्ति। प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः कुवैत देशस्य प्रमुखेण शेख मिशाल अल अहमद अल जबर अल सबाह इत्यनेन सार्धं दूरभाषेण संवादम् अकरोत्। उभौ नेतारौ पश्चिमैशियायां परिवर्तित सुरक्षा परिस्थितिम् आलक्ष्य परस्परं विचार विनिमयं कृतवन्तौ। प्रधानमन्त्रिणा क्षेत्रे विवर्धित आततिपूर्ण विषये गंभीरा चिन्ता प्रकटिता तथा कुवैतस्य सार्वभौमिक प्रादेशिक अखण्डतां विरुध्य विहिताक्रमणान् प्रति भारतस्य प्रतिज्ञा पुनः प्रतिपादिता। असौ शान्तेः स्थैर्यस्य च पुनः स्थापनार्थं चिन्तां न्यूनीकर्तुं संवादं पारस्परिक सहभागिताञ्च दृढयितुं पुनरपि आह्वानम् अकरोत्। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्यारभ्य बुल्गेरिया फिनलैंड देशयो द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति। विदेशमन्त्रालयेनोक्तं यत् डॉ जयशंकरः बुल्गेरिया देशस्य स्वीय यात्रावधौ तत्रत्य नेतृत्वेन सह मेलनं करिष्यति तथा स्व समकक्षेण सह चर्चां विधास्यति इति वार्ताः।
1: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్.
2: నైపుణ్యాలను పెంపొందించుకుంటే నిరుద్యోగులు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. 27 కంపెనీల్లోని 3,500 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలలో 1,500 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. గృహగణనలో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. జనగణన 2027 తొలి దశలో భాగంగా జిల్లాలో ప్రారంభమైన ఇళ్ల గణన ప్రక్రియ ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూన్ 9 వరకు సాగే ఈ సర్వేలో ఇంటింటికి వెళ్లి గృహాలు మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. ప్రజలు కూడా గణన సిబ్బందికి సహకరించి సరైన సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. పాడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మదర్ డైరీ ఎన్డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందంతో 27 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిందని, అందులో 10 కోట్లతో 6 నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లాల రైతులకు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులకు క్రమం తప్పకుండా బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడం, విద్యా ప్రమాణాలు మెరుగుపడటం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ సత్యన్ డిమాండ్ చేశారు. భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సమీపంలోని టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలలో వేద ఆగమ శాస్త్ర సాంకేతిక విద్యలను బోధించనున్నారు. ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాల నిర్వహణ నిర్వహణకు టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు. టెండర్ల ద్వారా దేవస్థానానికి మరింత ఆదాయం సమకూరుతుందని వారు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన కొన్ని నేర ఘటనల నేపథ్యంలో నేపాలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల కదలికలపై ప్రత్యేక

0: ఉంచామని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. అపరిచిత వ్యక్తులను పనిలో పెట్టుకునే ముందు వారి వివరాలను పోలీసులకు అందజేయాలని యజమానులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణను ఈ నెలాఖరు కల్లా 100% పూర్తి చేస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన ధాన్యం సేకరణపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై అమలవుతున్న క్రీమీ లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిర్వహించిన బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీ ఉద్యోగులకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర అందించి రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం సేకరణలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాల్లో నిలవడంపై జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేతలకు మోత్కూరులో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.
1: బి రమేష్ గారు అందజేసిన యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.

0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యత ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్ధను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి, భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు 31 బిలియన్ డాలర్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు

0: పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా నాగరికతల మధ్య సంభాషణ అంతర్జాతీయ దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమంగ్ సివిలైజేషన్స్ నేటి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.

జూన్ 10వ తేదీ ఐక్యరాజ్యసమితి నాగరికతల మధ్య సంభాషణ అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించింది. అతి శీఘ్రంగా మారుతున్న ప్రపంచంలో నాగరికతల మధ్య సంభాషణ యొక్క ఆవశ్యకతను గురించి అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమంగ్ సివిలైజేషన్స్గా మనం జరుపుకుంటున్నాం. శాంతి, అభివృద్ధి, విశ్వాసం, అలాగే పరిపాలనలో పెరుగుతున్న అంతరాల వంటి అనేక పరస్పర సంబంధిత సంక్షోభాలతో ప్రపంచం సతమతమవుతున్న తరుణంలో మానవాళిలో పెరుగుతున్న అస్థిరత ఇంకా పరివర్తనను ఎదుర్కొంటూ ఒక చారిత్రాత్మక సంధిదశలో ప్రపంచం నిలబడి ఉంది. ప్రపంచ దేశాల మధ్య సంఘీభావాన్ని సంభాషణ అలాగే సహకారంతో పరిష్కరించవచ్చు అని ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. దీని విశిష్టత కూడా ఇంతకు ముందెన్నడూ లేనంత స్పష్టంగా ఎక్కువగా కూడా ఉందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయం. వివక్షతను, పక్షపాతాన్ని నిర్మూలించడానికి దేశాల మధ్య పరస్పర అవగాహనను, విశ్వాసాన్ని పెంపొందించడానికి

వివిధ దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి, తద్వారా ప్రపంచ సంఘీభావాన్ని పటిష్టం చేసేందుకు నాగరికతల మధ్య సంభాషణ అత్యంత ప్రభావవంతమైన మార్గంగా నిలుస్తుంది. నాగరికతల మధ్య సంభాషణ మానవాళి పంచుకునే సార్వత్రిక విలువల పట్ల అవగాహనను, ప్రశంసను పెంచి పరస్పర గౌరవం, దీని ఆధారంగా శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పలు దేశాల ప్రభుత్వాలు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో ఉమ్మడి భూమిని కనుగొనడానికి ఒక వారధిగా కూడా నిలుస్తుంది. అంతిమంగా ప్రపంచ శాంతికి, మానవాభివృద్ధికి, సంక్షేమాత్మక పురోగతికి దోహదపడుతుంది.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అసలు ఈ అంతర్జాతీయ దినోత్సవాల ఉనికి ఐక్యరాజ్య సమితి స్థాపనకు ముందే ఉంది. కానీ ఐక్యరాజ్య సమితి వాటిని ఒక శక్తివంతమైన ప్రచార సాధనంగా స్వీకరించింది. విద్వేషపూరిత ప్రసంగం హింసను, అసహనాన్ని ప్రజల్లో ప్రేరేపిస్తుంది. మాటకు, సంభాషణకు ఉన్న శక్తి అది. విద్వేషం యొక్క వినాశకరమైన ప్రభావం దురదృష్టవశాత్తు ప్రపంచ దేశాలకు కొత్తదేమీ కాదు. అయితే కొత్త సమాచార ప్రచార సాంకేతికతల కారణంగా దాని పరిధి విస్తరించి ప్రభావం తీవ్రతరమైంది. అసమానతలు, జాత్యహంకారానికి, వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ప్రధాన సూత్రాలలో ఒకటి కనుక ప్రతి అడుగులో విద్వేషపూరిత ప్రసంగాలను ఎదుర్కోవడానికి కృషి చేస్తుంది. సంభాషణ కొరవడిన చోట అజ్ఞానం ఆ శూన్యాన్ని భర్తీ చేస్తుంది. మన విచ్ఛిన్నమైన ప్రపంచంలో సంభాషణ అనేది ఐచ్ఛికం కాదు, అవగాహన మరియు విశ్వాసానికి వారధులు నిర్మించడానికి అత్యవసరం కూడా. అదేవిధంగా గత 2 దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి నాగరికతల కూటమి సృష్టించిన ప్రపంచ సంభాషణ వేదిక ద్వారా దాని కృషి మరింత బలోపేతం అవుతుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈ అంతర్జాతీయ దినోత్సవం మాట్లాడడానికి, ఒకరు మాట్లాడింది వినడానికి, అనుసంధానం కావడానికి ఒక కార్యాచరణ పిలుపు కావాలని ఆశిద్దాం. ద్వేషానికి మానవత్వంతో సమాధానమిద్దాం. విశాల హృదయం విశాల మనస్సుతో విందాం. విభజన కన్నా సంభాషణనే ఎంచుకుందాం. వైవిధ్యంలో సుసంపన్నంగా, భిన్నత్వంలో ఏకత్వంతో, సంఘీభావంతో, ఐక్యంగా, పరస్పర గౌరవ సహనాలతో సమానంగా ఉండే మానవ కుటుంబంగా ఉండేందుకు కృషి చేద్దాం.

0: నెహ్రూవమా చూడు నెలకొల్పు రోజు ఆ రోజు దూరం లేదు రంగయ్యో అదిగో చూడు రేపేదో చిన్నయ్యో
1: భలే భలే బాగా చెప్పావు కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు
0: అందరి కోసం.

0: మీరింతవరకు ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమంగ్ సివిలైజేషన్స్, నాగరికతల మధ్య సంభాషణ అంతర్జాతీయ దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు, ఉదయ తరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన భూగర్భజల వనరుల సంరక్షణ. తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే, భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ, ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు, మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా, ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం గనక, ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు, లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో కనుక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
0: ఏ ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయి అంటారు?
1: మా భూగర్భ జల శాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంట వాటిని, వాస్తవానికి అయితే బోర్వెల్సే. దాదాపు 1900 పైచలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు, సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతమైతున్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియోలాజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠినశిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళు అనే ప్రాంతాలు ఉంటాయి, ఆ పగుళ్లలో నిక్షిప్తమై ఉంటాయి.
0: జ్యోతికుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితం, 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000, 1500, 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్డ్ డ్రిల్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
1: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే, మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం, వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము, వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక, నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇదంతా కూడా అడపదడప వర్షాలు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలా

0: వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా, ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు, 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంకమట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్సు వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతిపొరల్లో ఒక భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని ముఖ్యంగా వినియోగదారులను చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాళ్ళు చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతి కుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకుని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు లేకుంటే కమర్షియల్ అయినా ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.

0: లోత్ అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు, దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము, భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రము దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతి కుమార్ గారు, బోర్ వేసే వాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది gwrms.telangana.gov.in, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి గృహ అవసరాలకైతే 1,000 రూపాయలు ప్లస్ మరొక 100 రూపాయలు, ఇవి చలాన్ ద్వారా గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రో జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోర్ వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు. నమస్కారం అండి. ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు భూగర్భజల వనరుల సంరక్షణ ఈ అంశం గురించి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:30 ప్రొటెక్టింగ్ ఓషన్స్

సస్టైనబుల్ హ్యాబిటాట్స్ ఈ అంశంపై శ్రీమతి మస్రత్ గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. 11 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఐ దుర్గా ప్రియదర్శిని గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవలి జయభాస్కర్. ఈరోజు ఉదయం 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ గారిచే సరోద్వాద్యం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి. ఆకాశవాణి సమయం 8:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

తర్వాత రీణ మదానుత పరిపాలయమాం బెహాగ్రాగం ఆదితళంలో మహారాజా స్వాతి తిరునాళ్ కృతి.

కార్యక్రమంలో చివరిగా వినండి హంసధ్వని రాగం ఆదితాళంలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన గాయతి వనమాలి.

మీరింతవరకు శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ ఆర్ వినోద్. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం సరిగ్గా 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దశాబ్దానికి పైగా ఆయన నాయకత్వం, సేవ దేశ నిర్మాణానికి మైలురాయిగా నిలుస్తోంది. గడిచిన 4399 రోజుల్లో భారతదేశం అన్ని రంగాల్లో పరివర్తన చూసింది. ఆర్థిక వృద్ధి, డిజిటల్ పరివర్తన నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, బలమైన ప్రపంచ ఉనికి వరకు అభివృద్ధి, పౌర సంక్షేమంపై నిరంతర దృష్టితో ఈ ప్రయాణం రూపుదిద్దుకుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నిన్న పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై వారికి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల డిమాండుకు అనుగుణంగా విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీ పోరాటాల తర్వాతే కొనుగోళ్లు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న 62,000 మంది అంగన్వాడీల వేతనాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్, చిత్రం ఇంద్ర

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఓకే బంగారం ఈ చిత్రం కోసం కార్తీక్ శశాంక్ త్రిపాఠి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.
6: Just like that.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: చిత్రసీమలో తర్వాత వినండి. సమ్మోహనం చిత్రం కోసం హరిచరణ్ కీర్తన పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం వివేక్ సాగర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: ఈ ప్రసారంలో 9:30 వరల్డ్ ఓషన్ డే నేపథ్యంలో ప్రొటెక్టింగ్ ఓషన్స్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్స్ ఈ అంశంపై శ్రీమతి మస్రత్ జహాన్ గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. శ్రోతలు తప్పక వినగలరు. ఈ ఆంగ్ల ప్రసంగం ఇదే ప్రసారంలో 9:00

30 నిమిషాలకు. చిత్రసీమలో మీరు వింటున్నారు జర్నీ చిత్రం నుండి సత్య హరిణి పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుత

ఉత్తమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: You were listening to a special talk on Protecting Oceans for a Sustainable Habitat by Masrat Jahan.
1: వరల్డ్ ఓషన్ డే నేపథ్యంలో ప్రొటెక్టింగ్ ఓషన్స్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్స్ ఈ అంశంపై శ్రీమతి మస్రత్ జహాన్ గారి ఆంగ్ల ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. కడలి చిత్రం నుండి అభయ్ హరిణి పాడిన వనమాలి గీతం, సంగీతం యార్ రెహమాన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం.

0: వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఒక ప్రముఖ వృద్ధి చోదకంగా ఆవిర్భవించడం ఈ కాలంలోని ఒక ముఖ్య లక్షణంగా నిలిచింది. సంస్కరణలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వృద్ధి, సంస్థలకు మద్దతు వంటివి కొత్త అవకాశాలు సృష్టించడంలో, ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలంగా సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలను జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్, గ్యారెంట్ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై సైబర్ మోసాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునఃపరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్షించారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. ప్రముఖ సినిమా దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జెంటిల్మ్యాన్ చిత్రం కోసం హరిచరణ్, పద్మలత, మాళవిక పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చిత్రసీమలో మీరు వింటున్నారు ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, గానం అమిత్ త్రివేది, శశా త్రిపాఠి, చిత్రం V 2020.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: మీరు వింటున్నారు భాగమతి. చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన శ్రీజో గీతం, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: చిత్రసీమలో మీరు వింటున్నారు కాటమరాయుడు చిత్రం కోసం ధనుంజయ్ మాళవిక ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అనూప్ రూబెన్స్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈ ప్రసారంలో 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఐ దుర్గా ప్రియదర్శిని గారు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సీ అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవలి జయభాస్కర్. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి. ఈరోజు 12:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాధన్ సంగీత సారథ్యంలో శ్రేష్ఠ గీతం, గానం సమీరా భరద్వాజ్, చిత్రం అర్జున్ రెడ్డి.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: శ్రీకారం చిత్రం కోసం పెంచల్ దాస్ నూతన మోహన్ పాడిన పెంచల్ దాస్ గీతం వినండి. సంగీతం మిక్కిజే మేయర్.

ఉప్పెన చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, జస్ప్రీత్ పాడిన శ్రీమణి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో చివరిగా విన్నారు. బీస్ట్ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో జోనితా గాంధీతో పాడిన శ్రీ సాయి కిరణ్ గీతం. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ పుష్కరకాల ప్రయాణానికి సంబంధించిన ప్రభావం, గరీబ్ కళ్యాణ్, అన్నదాత శ్రేయస్సు, నారీశక్తి నుండి యువత సాధి

అధికారత వరకు ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ ఆధునీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక పునరుజ్జీవం, మధ్యతరగతి సంక్షేమం, రాష్ట ప్రథమ్, అష్టలక్ష్మి దార్శనికత ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ది వరకు జాతీయ జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. వికసిత్ భారత్ 2047 వైపు పయనిస్తున్న తరుణంలో ఈ మైలురాయి 4399 రోజుల సేవ, అభివృద్ది, జాతీయ ప్రగతిని సమీక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం మీర్ఖాన్పేటలో పర్యటన సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో బీఆర్కే భవన్లో రాష్ట్రంలోని ఎన్నికల నమోదు అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మైనారిటీల సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:03. ఇప్పుడు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ దుర్గా ప్రియదర్శిని గారిచే గాత్రం. వయలిన్ సహకారం ఎన్సి అనంతకృష్ణ, మృదంగ సహకారం పి జయభాస్కర్.

ఇంతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ దుర్గా ప్రియదర్శిని గారిచే భక్తి గీతాలు విన్నారు. వయలిన్ సహకారం ఎన్సి అనంతకృష్ణ, మృదంగ సహకారం పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి లెజెండ్ చిత్రం నుండి విజయ్ యేస్దాస్, చిత్ర పాడిన పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి ఆదిత్య 369 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, శైలజ పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:30. ఇప్పుడు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ గారిచే సరోద్ వాద్యం వింటారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రచారం.

0: యావాణి విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ముద్దుల కృష్ణయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సమరసింహారెడ్డి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ముద్దుల మావయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్

నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం

0: ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 ఏళ్ల పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబీన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో జో ఉన్నోనే కై కీర్తిమాన్ బనాయే సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కర్ కామ్ కర్ రహా హై, దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా హై. ఆజ్ హమారా యువా పూరి తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే, మై మాన్తా హూం కి 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే జో హమారా యువా థా, ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓ కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీ జీనే లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా, దేశ సేవా మే జినోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ లియే దేశ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై, దేశ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్ కీ గహరాయీ సే ఉస్కే లియే ధన్యవాద్ కర్నా చాహతా హూం.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
3: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుచ్ లోగోనే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కీ కోషిష్ కీ హై, ఏక్దమ్ హమ్నే ఉస్ పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నహీ హై, నా సీఎన్జీ కీ కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే, ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే హై ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంతటాక్స్ सदस्य।

0: సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఎన్నికై ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోని ఎన్నికల్లో ఎన్నికై అత్యధిక సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. గడిచిన 4399 రోజులలో భారతదేశం అన్ని రంగాలలో పరివర్తనను చూసింది. దీనితో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. దశాబ్దానికి పైగా ఆయన నాయకత్వం సేవ దేశ నిర్మాణానికి మైలురాయిగా నిలుస్తోంది. ఆర్థిక వృద్ధి, డిజిటల్ పరివర్తన నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, బలమైన ప్రపంచ ఉనికి వరకు అభివృద్ది, పౌర సంక్షేమంపై నిరంతర దృష్టితో ఈ ప్రయాణం రూపుదిద్దుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఒక ప్రముఖ వృద్ధి చోదకంగా ఆవిర్భవించడం ఈ కాలంలోనే ఒక ముఖ్య లక్షణంగా నిలిచింది. సంస్కరణలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వృద్ధి, సంస్థలకు మద్దతు వంటివి కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా సోషల్

0: మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని, భారతీయులందరి సమిష్టి ఆకాంక్షకు సమాధానమే భారత్ ఫ్యూచర్ సిటీ అంటూ ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో మన దార్శనికతను ఆచరణలోకి తీసుకువచ్చే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించి అంకితం చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోదీ పేరుపై అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ,
1: 2047 వరకు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి శ్రీ భారతీయుడు కోరుకున్నటువంటి అద్భుత సందర్భం. దేశంలో 25 కోట్ల మందిని పేదరిక నుంచి ముందు బయటకు తీసుకున్న జన్ధన్ ఖాతా విషయంలో కానీ, మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ధి కానీ, ఇవాళ అనేక సంక్షేమ పథకాలు కానీ, ఇవాళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటటువంటి అంత్యోదయ సిద్ధాంతంతో ముందు సాగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
0: తెలంగాణలో సుమారు 13 లక్షల కోట్ల విలువైన అభివృద్ది పనులు మోదీ ప్రభుత్వం చేపట్టినట్లు బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అత్యధికంగా పదవిలో కొనసాగి రికార్డు సృష్టించిన సందర్భంగా హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో 3 పుస్తకాలను విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపునకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహరం ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, మొహరం కార్యక్రమాలు జరిగే ఆసూర్ ఖానాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొస్తాయని వికారాబాద్ జిల్లాకు చెందిన విద్యావేత్త యు రమేష్ కుమార్ అన్నారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చారిత్రక రికార్డును అధిగమించిన సందర్భంగా రమేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఆండూరు నియోజకవర్గంలో రైల్వే లైన్ల విస్తరణ కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణం 163 పూర్తిగా బీజాపూర్ హైవేని విస్తరించడం, భూత్పూర్ నుంచి బెంగళూరు హైవే నుంచి ముంబై హైవేకి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో దానికోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి దాన్ని చాలా సీరియస్గా డెవలప్మెంట్ చేయడం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా గొప్పది.
0: నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని మహబూబ్ నగర్ కు చెందిన చెన్నప్ప యాదవ్ తెలిపారు. ఆకాశవాణికి ఆయన మాట్లాడుతూ,
3: రైతులకు ఎకరాకు 2000 రూపాయల చొప్పున పంటలకు పెట్టుబడి సాయం కింద ఇవ్వడము ఎంతో శుభసూచకము. రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీలో ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. రైతులను దృష్టిలో పెట్టుకుని ఎరువులపైన సబ్సిడీ ఇవ్వడం గానీ, ఎరువులు సకాలంలో అందించడం గానీ చేయడం వల్ల రైతులు ఈ దేశంలో ఈ 12 సంవత్సరాలుగా సుఖ సంతోషాలతో పంటలను పండించుకోవడానికి అవకాశం ఉంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అనేక రంగాల్లో మార్పులు కనిపించాయని పెద్దపల్లి జిల్లా మంధనికి చెందిన ఎంబీఏ విద్యార్థిని శ్రీలయ్య అన్నారు. ఆకాశవాణితో ఆమె మాట్లాడుతూ,
4: ఉద్దేశంతో మహిళల రిజర్వేషన్ బిల్లులు తీసుకురావడం ఒక ముఖ్యమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఒక ఎంబీఏ విద్యార్థినిగా నాకు అనిపించేది ఏమిటంటే, దేశంలో అభివృద్ధి చెందాలంటే మహిళలు, యువత బలంగా ఉండాలి. వారికి మంచి విద్య, నైపుణ్యాలు, అవకాశాలు అందితే దేశం కూడా వేగంగా ముందుకు వెళ్తుంది.
0: ప్రజల సంక్షేమం కోసం అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రధానమంత్రి మోదీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మనిర్భర భారత్ జిల్లా కన్వీనర్ గొడుగు శ్రీధర్ అన్నారు.
5: కామన్ మ్యాన్ దగ్గరికి వరకు పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఈ విధంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అందుబాటులో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశాన్ని అద్భుతమైన ప్రగతిలోనికి తీసుకొస్తుంది.

0: నరేంద్ర మోదీ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పోసిట్టిపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్ చెప్పారు.
1: పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయి. ఉజ్వల పథకంతో పొగలేని వంటిల్ని చూశాం. మహిళలకు కట్టెల బాధ తప్పిందని చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డుతో 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: ఒకప్పుడు రైల్వే ప్రయాణం అంటే కేవలం గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమేనని, కానీ ఇప్పుడు వందే భారత్ వంటి ఆధునిక రైళ్లతో వేగం, సౌకర్యం, భద్రత కలిగిన ప్రయాణంగా మారిందని పెద్దపల్లి జిల్లాకు చెందిన రైల్వే ఉద్యోగి నరేష్ పేర్కొన్నారు.
2: 12 ఏళ్ల కాలం భారతీయ రైల్వే వ్యవస్థలో రైల్వే లైన్ల విద్యుదీకరణ, సిగ్నలింగ్ అప్డేషన్ మరియు రైళ్ల పెంపుదల తదితర అంశాలతో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా వందే భారత్ మరియు అమృత్ భారత్ లాంటి రైళ్ల నిర్మాణం మన దేశంలో చోటు చేసుకోవడం మన దేశ నిర్మాణ రంగానికి మరియు మేక్ ఇన్ ఇండియాకు ఒక కొత్త ఊపును ఇవ్వడం జరిగింది.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశానికి సుపరిపాలన అందుతోందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన హెల్దీ మల్లయ్య గౌడ్ అన్నారు.
3: ఈ దేశానికి సుపరిపాలన అందించే ఒక ప్రధానమంత్రి ఉండడం, వారి సంరక్షణలో ఈ దేశాన్ని 4399 రోజులు అత్యధికంగా ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్వహించినన్ని రోజులు తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనపై జగిత్యాల జిల్లాకు చెందిన సతీష్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
4: పీఎం ఆవాస్ యోజన ద్వారా గృహ వసతి, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక చేయూత, ఉజ్వల యోజన ద్వారా మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్యం, డిజిటల్ ఇండియా ద్వారా సేవల సరళీకరణ, స్టార్టప్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ద్వారా యువత అవకాశాల కల్పన వంటి పలు కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక పరిపాలనపై వనపర్తి జిల్లాకు చెందిన వారణాసి కల్పన తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
5: వికాసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతోటి ఆయన అన్ని రంగాలను డెవలప్ చేస్తున్నాడు. మహిళల అభ్యున్నతి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. ఉజ్వల స్కీమ్ కానివ్వండి, లక్పతి దీదీ అని, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లాంటివి తీసుకురావటం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ టీ మండలంలో నిన్న రాత్రి 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలితో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సిబ్బందిని ఆదేశించారు. భారత వాయుసేన అకాడమీ దుండిగిల్లో 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పెరేడ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పెరేడ్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20. ఇప్పుడు చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
7: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చెరుకు,
1: చేను కబుర్లు,
2: పంట సాగు, ఇంటి బాగు,
1: చేను కబుర్లు.
3: ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
4: చేను కబుర్లు మీ చింత
5: లేదిక మీ ఇంట చింత.
6: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము పీజేటీఏయు వారి వ్యవసాయ కళాశాల పాలెంలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. నేడు మేము సుస్థిర వ్యవసాయం అనగా సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆవశ్యకత గురించి తెలియజేయడానికి

0: వినడానికి మీ ముందుకు వచ్చాము. ఇందులోని పాత్రలు మరియు పోషించిన వ్యక్తులు: జోష్ణ సుస్థిర వ్యవసాయ రైతు చంద్రమ్మగా, జానవి సాంప్రదాయ రైతు సీతమ్మగా, చైతన్య వ్యవసాయ శాస్త్రవేత్తగా, మేఘన అగ్రోనమిస్ట్గా, మౌనిక వ్యాపారవేత్తగా, శిరీష చెట్టుగా, చాతుర్య మట్టిగా పాత్రలు పోషిస్తున్నారు.
1: సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత. దేశంలోని 70% ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. 20వ శతాబ్దంలో వ్యవసాయంలో నూతన పద్ధతుల వలన జనాభా పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులలో గణనీయమైన పెరుగుదల రావడం జరిగింది. ఈ పెరుగుదల అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన వలన, సాగునీటి వినియోగం ద్వారా, రసాయనిక ఎరువులు వేయడం ద్వారా, సస్యరక్షణ మందుల వాడకం వలన, యాంత్రీకరణ వలన మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాల వలన సాధ్యమైంది. పంటల దిగుబడి పెరిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయ రంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. వీటిలో ముఖ్యంగా ప్రకృతి సమతుల్యత లోపించడం, భూమి నిస్సారమవడం, వాతావరణ కాలుష్యం, సారవంతమైన నేలకోత, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, సహజ వనరుల తరుగుదల వలన వ్యవసాయ ఉత్పాదకత తగ్గడం. పై సమస్యలను అధిగమించడానికి ప్రకృతికి అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన సుస్థిర వ్యవసాయాన్ని అవలంబించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవటమే సుస్థిరత యొక్క ముఖ్య సిద్ధాంతం. పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతో పాటుగా ఉత్పత్తిదారులకు, వ్యవసాయ కూలీలకు, వినియోగదారులకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలను కల్పించడమే సుస్థిర వ్యవసాయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సుస్థిర వ్యవసాయంలో సాధించవలసినవి: సహజ వనరులను కాపాడుకోవటం, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక ప్రగతి, సామాజిక మరియు ఆర్థిక సమానత.
0: ఇప్పుడు సుస్థిర వ్యవసాయ రైతు చంద్రమ్మ మరియు సాంప్రదాయ రైతు సీతమ్మ మధ్య జరిగే సంభాషణ విందాం.
2: ఏమే సీతమ్మ, గట్ల దిగాలుగా కూస్తున్నావు?
3: ఏం లేక్క, పొలానికి అన్ని ఎరువులు వేస్తున్నా కానీ పంట చేతికొచ్చేసరికి ఏం వస్తలే.
2: అట్లనా? ఇంతకీ ఎట్లా పండిస్తున్నావే?
3: ఏముందక్క, నాటి నుంచి చేసేదే చేస్తున్నా. ఎప్పట్లెక్కనే పురుగు మందులు అన్నీ మంచిగానే కొడుతున్నా కానీ పంట దిగుబడి అయితే వస్తలే.
0: ఈ మాటలు వింటున్న చెట్టు మట్టి ఇలా మాట్లాడుకుంటాయి. చెట్టు ఇలా స్పందిస్తుంది:
4: నాకు చాలా బాధగా ఉంది. ఈ పురుగు మందుల వల్ల నా కణాలు దెబ్బతింటున్నాయి. నా ఆకులు వేర్లు అన్నీ ఇరిగిపోతున్నాయి. ఈ మందుల వాసన ఇబ్బంది కలిగిస్తుంది. ఈ మందులు నాకు హాని కలిగిస్తున్నాయి. నా అందమైన పువ్వులు ఆకులు రాలిపోతున్నాయి. మేము తీసుకునే నీళ్లలో రసాయనాలు కలవడం వల్ల అది మాకు పోషకాలు ఇవ్వలేకపోతుంది. ఈ రసాయనాలు మా ప్రాణాలు తీసుకుంటున్నాయి. మా ఆకులు కాంతిని పంచాలనే ఆశపడుతున్నాయి కానీ ఈ రసాయనాలు వాటిని మరింత కరువుగా మారుస్తున్నాయి. మేము శక్తిని కోల్పోతున్నాం. మేము ఎలా బ్రతుకుతామో తెలియట్లేదు. అయినా ఈ పిచ్చి మనుషులకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మేము కలుషితం అవుతున్నామంటే పరోక్షంగా వాళ్ళు కూడా కలుషితం అవుతున్నట్టేగా.
0: ఆ మాటలు విన్న మట్టి ఇలా స్పందిస్తుంది:
5: అవును, నిజమే. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆ పురుగుల మందు నా మీద పడి నాలో సారం మొత్తం తగ్గిపోతుంది. వీటి వల్ల నాలోని జీవరాశులు కూడా చచ్చిపోతున్నాయి. నాకు పోషకాలు అందించడం కష్టమైతుంది. ఈ రసాయనాల వలన నేను గట్టిపడిపోతున్నా. ఇవి నా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. నా గుండె విరిగిపోతుంది. నేను శ్వాస తీసుకోలేకపోతున్నా. నా శక్తి క్రమంగా కరిగిపోతుంది. అద్భుతమైన జీవవృద్ధి కోసం నన్ను పెంచిన వారే నాకు హాని చేస్తున్నారు. నేను చాలా కాలం నుండి జీవన మార్గాలు పోషించాను కానీ ఈ రసాయనాలు నన్ను కసాయిగా మారుస్తున్నాయి. నాకు పోషకాలు అందించే ఆశ కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితులలో నేను ఒక చెట్టుకి ప్రాణం పొయ్యగలనా? మనుషులకు మంచి ఆహారం అందించగలనా? ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జీవరాశుల యొక్క జీవనమే కష్టమవుతుంది. నేలను నాశనం చేసేవాడు నింగికి ఎదుగుతున్నాడు. నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు.
0: ఇప్పుడు సీతమ్మ చంద్రమ్మ సంభాషణ కొనసాగుతుంది.
3: అవునే చంద్రమ్మక్క, నువ్వేం పద్ధతులు వాడుతున్నావు? నీ పంట ఇంత మంచిగుంది.
5: నేను సుస్థిర వ్యవసాయ పద్ధతులే పాటిస్తున్నానే. నా మాట ఇని నువ్వు కూడా ఒకసారి ఈ సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించి చూడరాదే.
3: కానీ చంద్రమ్మక్క, ఈ పద్ధతి పనికిరాదని విన్నా? ఇప్పుడు ఈ మందులు రసాయనాలు వాడకుండా దిగుబడి ఎట్లొస్తుంది?
5: అట్లాగాదే సీతమ్మ, చాలా కాలం నుండి నేను ఈ సుస్థిర వ్యవసాయ పద్ధతులే పాటిస్తున్నా. దీంట్లో

0: మట్టికి, నీటికి, వాతావరణానికి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నా. మన పద్ధతులు కాలం కోల్పోయే వరకే సాగుతాయే, కానీ ఈ సుస్థిర వ్యవసాయం భవిష్యత్తులో కూడా లాభాలు తెస్తుందే.
1: ఏమో చంద్రమ్మక్క, నాకైతే నెత్తి పనిచేస్తలేదు, ఏం చెయ్యాలో తోస్తలేదు.
0: ఏ ఊకో సీతమ్మ, నేను నిన్ను ఒక శాస్త్రవేత్త గారికి తొలకపోతా. నేను కూడా ఆ మేడం నుంచి అన్నీ తెలుసుకున్నా. నువ్వు కలిస్తే నీకు కూడా నమ్మకం వస్తదే.
2: ఇప్పుడు చంద్రమ్మ, సీతమ్మ శాస్త్రవేత్త దగ్గరకు వెళ్తారు. వారికి మధ్య జరిగే సంభాషణ ఇది.
0: నమస్తే మేడం.
3: చెప్పు చంద్రమ్మ, ఏంది సంగతి?
0: ఏంలే మేడం, మా సీతమ్మ పంట దిగుబడి రాక దిగులు పడుతుంది, జర సుస్థిర వ్యవసాయం గురించి చెప్పండి మేడం.
3: చెప్పు సీతమ్మ, ఏంది నీ సందేహం సుస్థిర వ్యవసాయం గురించి?
1: గదే మేడం, నేను మన పాత పద్ధతిలో పంటలు పండిస్తున్నా కానీ దిగుబడి ఏం వస్తలే. చంద్రమ్మ సుస్థిర వ్యవసాయం గురించి చెప్పింది కానీ నాకు నమ్మకం వస్తలే.
3: చంద్రమ్మ మాట నిజమే సీతమ్మ. విచక్షణ రహితంగా రసాయనాలు ఉపయోగించటం వలన భూములు బండబారి, జీవం కోల్పోయి, నీటిని నిలుపుకునే స్థితి కోల్పోయి నిర్జీవమైనవిగా మారుతున్నాయి. వివిధ పంటల్లో నత్రజని రసాయనిక ఎరువులు విరివిగా వాడినట్లయితే అవి నైట్రేట్ రూపంలో నీటిలోకి చేరుతాయి. అవసరానికి మించి సస్యరక్షణ మందులు వాడితే అవి కూడా నీటిలోకే చేరుతాయి. ఇందువలన సాగునీరు కలుషితమై వ్యవసాయానికి ఉపయోగకరం కాకుండా పోతుంది. ఈ సమస్యను తగ్గించడానికి సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. వివిధ యంత్రాలకు సాధారణంగా పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా వాడుతున్నాము. పెట్రోలియం ఉత్పత్తులు ఖర్చుతో కూడుకునేవే కాకుండా వీటి వినియోగం వలన పర్యావరణ కాలుష్యం కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వాతావరణ కాలుష్యం కలుగజేయని బయోడీజిల్ ఇంధనాల వంటి జీవ సంబంధిత ఇంధనాన్ని వాడుతూ క్రమంగా పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. రైతుల సమగ్ర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోళ్ల పెంపకం మొదలైనవి చేపట్టి ఆర్థికంగా కొంతమేర లాభాలను పొందవచ్చు. ఇందులో సేంద్రియ ఎరువులు వాడటం, కలుపు మందులు వాడకుండా యాంత్రీకరణ పద్ధతుల ద్వారా కలుపును నివారించడం, చీడపీడల నివారణకు సేంద్రియ కషాయాలు మరియు జీవ నియంత్రణ పద్ధతులు పాటించవచ్చు. మొదట్లో పెట్టుబడి కొంత పెరిగే అవకాశం ఉంది, కానీ అది భవిష్యత్తులో శాశ్వతమైన లాభాలను తెస్తుంది. వ్యవసాయంలో సుస్థిరత ఒకే రోజులో సాధించలేం.
1: అసలు ఈ పంట మార్పిడి వల్ల ఉపయోగం ఏంది మేడం?
3: పంట మార్పిడి అంటే ఒకే భూమిలో నిరంతరం ఒకే పంటను సాగు చేయకుండా వేరువేరు పంటలను మార్చడం. ఇది మట్టి పోషకాలను సమతుల్యం చేసేందుకు, కీటకాలను మరియు రోగాలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. దీనివల్ల రసాయనాల అవసరం కూడా తగ్గిపోతుంది, మనకు దిగుబడి కూడా పెరుగుతుంది.
0: మంచిది మేడం, ఇక పోయొస్తాం. ఏం సీతమ్మ, కలిగే నా నమ్మకం ఇప్పుడన్నా?
1: అవు చంద్రమ్మక్క, మేడం చెప్పిన పద్ధతులు నాకు ఉపయోగపడేటట్టే ఉన్నాయి. మళ్ళా ఈ రసాయనాలు కాకుండా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు అంటివి కదా, అవి ఎట్లా దొరుకుతాయి?
0: ఈ జీవన ఎరువుల గురించి మనం ఒక అగ్రోనమిస్ట్ ని కలుద్దాం, ఆమె మనకు పూర్తి వివరాలను ఇస్తుంది.
2: ఇప్పుడు చంద్రమ్మ, సీతమ్మ మరియు అగ్రోనమిస్ట్ మధ్య జరిగే సంభాషణ విందాం.
0: రా చంద్రమ్మ, ఏంది ఇట్లొచ్చినావు?
4: గదే మేడం, మా సీతమ్మ సుస్థిర వ్యవసాయం చెయ్యాలనుకుంటుంది, జర ఎలా చెయ్యాలో చెప్పండి మేడం.
5: మంచి ఆలోచనే, ఇంతకీ పంటకి ఏమేస్తున్నావు?
1: గదే మేడం, పురుగు మందులు, ఎరువులు కొడుతూ పంట పండిస్తున్నా.
5: అయ్యో సీతమ్మ, మందులు వాడితే భూసారం తగ్గిపోతుంది. నేను నీకు ఈ మందులకు బదులుగా జీవన ఎరువుల గురించి చెప్తా, అవి నీకు ఉపయోగపడతాయి.
1: సరే మేడం, గట్లే చెప్పండి.
5: జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది మరియు మొక్కలు చురుకుగా పెరుగుతాయి. వీటిలో ముఖ్యమైనవి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు, భాస్వారమును అందించే జీవన ఎరువులు, పొటాషియం మొబలైజర్స్. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు మొదటిది రైజోబియం, రెండవది అజోస్పైరిల్లం, మూడవది అజోలా, నాలుగవది అజోటోబాక్టర్. భాస్వారమును అందించే జీవన ఎరువులు మొదటిది ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, రెండవది ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైకోరైజా. పొటాషియం మొబలైజర్స్ వీటిలో ముఖ్యంగా వాడుకలో ఉన్నవి అపరాల పంటలకు నత్రజని అందించే జీవన ఎరువు రైజోబియం. దీనిని ఉపయోగించే విధానం 100 మిల్లీలీటర్ నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చిన ద్రవణం 10 కేజీల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు

జాగ్రత్త వహించాలి. ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచిని కానీ ప్లాస్టిక్ తొట్టిని కానీ ఉపయోగించి చేసుకోవచ్చు. పట్టించిన విత్తనంను 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తరువాత పొలంలో నాటుకోవచ్చు. ఇంకా అజోలా, దీనిని వరి పొలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది నత్రజనితో పాటుగా సేంద్రియ కార్బన్ మరియు పొటాషియంను వరి పైరుకు అందిస్తుంది. దీనిని వాడే విధానం, వరి నాటిన వారం తరువాత

0: నత్రజని మరియు ఇతర పోషకాలను మొక్కకు అందిస్తుంది. అంతేకాక చిన్న చిన్న తొట్టిలలో పెంచిన అజోలను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానలో కలిపి పశువుకు తినిపించడం వలన పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా వ్యామ్, ఇది శీలింద్రపు జాతికి చెందిన జీవన ఎరువు. మొక్క వేర్లు చేరలేని భూమి అడుగు పొరలలోనికి చొచ్చుకొని పోయి మొక్కలకు ముఖ్యంగా భాస్వారంతో పాటు సూక్ష్మ పోషకాలు అయిన జింక్, కాపర్, సల్ఫర్, మ్యాంగనీస్ వాటిని నీటితో సహా అందిస్తుంది. మైకోరైజా వాడిన మొక్కలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని వాడే విధానం, ఈ జీవన ఎరువు కనీసం 5 కేజీలను ఒక ఎకరం భూమికి వేయాలి. రైతులు నారుమడి వేసే పండించే పంటలకు దీనిని సులభంగా వాడొచ్చు. తప్పనిసరిగా విత్తనం లేదా మొక్క క్రింద మాత్రమే పడేటట్లు ఈ జీవన ఎరువును వాడాలి.
1: మంచిది మేడం, మీరు చెప్పినవి నేను పాటిస్తా.
0: నేను చెప్పిన జీవన ఎరువులు వాడటం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా నన్ను సంప్రదించండి.
2: ఏంది సీతమ్మా, మళ్ళీ ఎప్పుడు శురు చేస్తున్నావు ఈ సుస్థిర వ్యవసాయం?
1: ఇంకేముంది, ఇక మొదలెట్టడమే.
3: ఈ విధంగా సుస్థిర వ్యవసాయం గురించి మొత్తం తెలుసుకున్న సీతమ్మ జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలు పండించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వీటికి మట్టి, చెట్టు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకుందాం. చెట్టు ఇలా స్పందిస్తుంది.
4: ఇది చాలా సంతోషకరమైన అనుభవం. ఈ సహజమైన మార్గాలు నన్ను బలపరుస్తున్నాయి. నీటిని కాపాడటం, పంటల కోసం మందులు కాకుండా సహజ పోషకాలు వాడటం నా ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు నా ఆకులు ఆకర్షణీయంగా పచ్చగా ఉన్నాయి. నా వేర్లు బలంగా పెరుగుతున్నాయి. నేను మంచిగా శ్వాస తీసుకోగలుగుతున్నా. నీళ్లు, నేల, గాలి కూడా శుద్ధిగా ఉన్నాయి. ఈ పద్ధతులు నాకు ఊరటనిస్తున్నాయి. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి, భూమి, పంటలు కలిసి పనిచేస్తున్నప్పుడు నా జీవితం, మనుషుల జీవితం, సముదాయం మొత్తం ఒకటిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
3: మట్టి ఇలా స్పందిస్తుంది.
5: అమ్మయ్య, నేను అనుభవించిన వేదన నుండి నేను బయటపడిపోయా. ఈ సహజ పద్ధతులు నా శక్తిని తిరిగి పెంచుతున్నాయి. నాతో పాటు జీవించే మొక్కలు, పక్షులు, జంతువులు కూడా నా సౌకర్యాన్ని అనుభవిస్తున్నాయి. ఈ మార్పులు నాకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. మందులు లేకుండా, పర్యావరణాన్ని హాని చేయకుండా పంటలు పండించడం నాకు సంతోషాన్నిస్తుంది. నాలో ఉన్న జీవరాశులు బలపడుతున్నాయి. నాలోని పోషకాలను మొక్కలకి అందిస్తున్నా. నా శరీరంలో శుద్ధత పెరుగుతుంది. మళ్ళీ నా గుండెకు ప్రాణం పోసినట్టుంది. ఈ పద్ధతులు మన భావితరాలకు తెలియజేస్తే నేను ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ జీవరాశులకు ప్రాణం పోస్తూ ఉంటా.
3: ఇలా సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో పంటలను పండించిన సీతమ్మ వచ్చిన ఉత్పత్తులను అధిక ధరకు ఎలా అమ్మాలో తెలుసుకోవడానికి ఒక వ్యాపారవేత్తను కలుస్తుంది. సీతమ్మ మరియు వ్యాపారవేత్త మధ్య జరిగే సంభాషణ ఇది.
1: నమస్తే మేడం, నేను సుస్థిర వ్యవసాయం ద్వారా పంటను పండించాను. వచ్చిన దిగుబడిని మార్కెట్లో ఎలా అమ్మాలో తెలియట్లే. మీరు కొంచెం సాయం చేస్తారా?
6: మీరు తయారు చేస్తున్న ఉత్పత్తులు అద్భుతమైనవి. ఈ ఉత్పత్తులు సరైన విధంగా మార్కెట్లో విక్రయించేందుకు కొన్ని సమర్థమైన మార్గాలు ఉన్నాయి. మీరు స్థానిక మార్కెట్లో విక్రయిస్తే మంచి ధరలు లభించడానికి, అలాగే ఆన్లైన్ వాణిజ్యాలను ఉపయోగించడం ద్వారా మీరు మీ ఉత్పత్తులను మరింత విస్తృతంగా అమ్మగలుగుతారు. ఈ మార్గాలు కొత్తగానే ఉండొచ్చు, కానీ సరికొత్త ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్తో మీరు మీ ఉత్పత్తుల వివరాలను మాధ్యమాలలో పెట్టవచ్చు. ప్రత్యేకంగా సుస్థిర వ్యవసాయ ఉత్పత్తులపై ఆసక్తి ఉన్న కస్టమర్లను చేరుకోవచ్చు. అలాగే స్థానిక సంస్థలు మరియు నెట్వర్క్ల ద్వారా మీరు సులభంగా పర్యవేక్షణ మరియు విక్రయం చేయవచ్చు.
3: ఇలా సీతమ్మ సుస్థిర వ్యవసాయ పద్ధతులలో పంటలను పండించడం వలన అధిక దిగుబడితో పాటు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆర్థిక లాభం పొందింది. సుస్థిర వ్యవసాయానికి సంబంధించిన కట్టుబాట్లు తెలుసుకునే రైతులు ఇవి గుర్తుంచుకోండి. సుస్థిర వ్యవసాయం పర్యావరణాన్ని కాపాడడానికి ముఖ్యమైన మార్గం. ప్రకృతిలో అనుసంధానమైన భూమిని సంరక్షించడం, నీటిని ఆదా చేయడం, రసాయనాల వాడకం తగ్గించడం వలన మాతృభూమికి మేలు కలుగుతుంది. సుస్థిర వ్యవసాయం అనుసరించడం వలన పొదుపు మార్గాలు కలుగుతాయి. కాబట్టి పెరుగుతున్న వ్యయాలు తగ్గించుకోవచ్చు.

వివిధ పంటల సాగు, పంటలు పెరగడంలో సహాయపడతాయి. సుస్థిర వ్యవసాయంతో గ్రామ సమాజాలకు మంచి ఆదాయం వచ్చి దారి తప్పకుండా సాగు విధాల అవగాహన పెరుగుతుంది. దీంతో రైతుల జీవన స్థాయిలు మెరుగుపడతాయి. ఈ విధంగా రైతులు సుస్థిర వ్యవసాయాన్ని అమలు చేసి భవిష్యత్తులో సమాజానికి, పర్యావరణానికి మరియు ఆర్థిక పరంగా మంచిని తీసుకొచ్చే దిశగా నడవవచ్చు. జై జవాన్, జై కిసాన్.

0: ధన్యవాదములు.
1: చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన సామాజిక అంశం అయిన ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం, పిల్లల హక్కులను కాపాడడం, వారికి విద్య మరియు ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాది, కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లాల్సిన వయసులో కర్మాగారాలు, హోటళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, గనులు మరియు ఇతర ప్రమాదకర రంగాలలో పనిచేస్తున్నారు. ఇది వారి బాల్యాన్ని, ఆరోగ్యాన్ని, విద్యను మరియు భవిష్యత్తును దెబ్బతీస్తుంది. బాల కార్మిక వ్యవస్థ అంటే ఏమిటి? పిల్లల వయస్సుకు తగని పనులను, వారికి విద్య మరియు ఆరోగ్యానికి ఆటంకం కలిగించే పనులను చేయించడం బాల కార్మిక వ్యవస్థగా పరిగణించబడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను ఉద్యోగాలలో నియమించడం చట్టవిరుద్ధం. పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ వికాసానికి హాని కలిగించే పనులను బాల కార్మికత్వంగా పరిగణిస్తారు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం చరిత్ర. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ దినోత్సవం ద్వారా బాల కార్మికుల సమస్యలపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడం, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పౌర సమాజాన్ని చైతన్యపరచడం, పిల్లల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, విద్యా అవకాశాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తుంది. బాల కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణాలు: పేదరికం. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడం వల్ల తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపుతారు. నిరక్షరాస్యత. తల్లిదండ్రులకు విద్య లేకపోవడం వల్ల విద్య యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఫలితంగా పిల్లలను పాఠశాలకు పంపకుండా పనులకు పంపిస్తారు. నిరుద్యోగం. పెద్దలకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల కుటుంబ ఆదాయం పెంచడానికి పిల్లల శ్రమపై ఆధారపడతారు. సామాజిక అసమానతలు. వెనుకబడిన వర్గాలు, వలస కుటుంబాలు మరియు అట్టడుగు వర్గాలు పిల్లలు ఎక్కువగా బాల కార్మికులుగా మారుతున్నారు. చౌక శ్రమకు డిమాండ్. కొంతమంది యజమానులు తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించుకోవడానికి పిల్లలను నియమించుకుంటారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే దుష్పరిణామాలు. విద్యకు దూరం. పిల్లలు పాఠశాలలకు వెళ్ళలేకపోవడం వల్ల నిరక్షరాస్యులుగా మిగిలిపోతారు. ఆరోగ్య సమస్యలు. అధిక పని, ప్రమాదకర వాతావరణం వల్ల పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి. చిన్న వయసులోనే బాధ్యతలు మోసే పరిస్థితి రావడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. బాల్యాన్ని కోల్పోవడం. ఆటలు, చదువు, సృజనాత్మకత కార్యకలాపాలకు దూరమై తమ బాల్యాన్ని కోల్పోతారు. పేదరిక చక్రం కొనసాగడం. విద్య లేకపోవడం వల్ల భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందలేక మళ్ళీ పేదరికంలోనే కొనసాగుతారు. భారతదేశంలో బాల కార్మికుల పరిస్థితి. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థను నిరోధించే

0: ఎందుకు అనేక చట్టాలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ సమస్య ఇంకా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు, పశుపోషణ, ఇటుక బట్టీలు వంటి రంగాలలో పిల్లలు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో హోటళ్ళు, టీ దుకాణాలు, గ్యారేజీలు, గృహ పనులు, చిన్న పరిశ్రమలు వంటి రంగాలలో బాల కార్మికులు కనిపిస్తూ ఉంటారు. బాలకార్మికుల నిరోధానికి చట్టాలు. బాలకార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986. ఈ చట్టం ప్రకారం ప్రమాదకర పరిశ్రమలలో పిల్లలను నియమించడం నిషేధించబడింది. విద్యా హక్కు చట్టం 2009. 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను కల్పించడం ఈ చట్టం లక్ష్యం. బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు. పిల్లల శారీరక, మానసిక మరియు సామాజిక అభివృద్ధిని కాపాడేందుకు వివిధ చట్టాలు అమలులో ఉన్నాయి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రభుత్వ పాత్ర. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఉచిత విద్య, మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్షిప్లు, బాలల సంక్షేమ కార్యక్రమాలు, కుటుంబాల ఆర్థికాభివృద్ధి పథకాలు వంటి కార్యక్రమాల ద్వారా బాలకార్మిక వ్యవస్థను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. స్వచ్ఛంద సంస్థల పాత్ర. అనేక స్వచ్ఛంద సంస్థలు బాలకార్మికుల పునరావాసం కోసం పనిచేస్తున్నాయి. వాటి ప్రధాన కార్యక్రమాలు రక్షణ చర్యలు, విద్యా అవకాశాల కల్పన, అవగాహన కార్యక్రమాలు, కుటుంబాలకు ఉపాధి అవకాశాల కల్పన. ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు, పుస్తకాలు ఉండాలి. వారి ముఖాల్లో అలసట కాదు, ఆనందం కనిపించాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు మరియు సమాజం కలిసి పనిచేయాలి. ప్రతి బాలుడికి సురక్షితమైన బాల్యం, నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించడే మనం లక్ష్యంగా ఉండాలి. బాల్యం హక్కు పని కాదు, విద్య హక్కు భారంగా కాదు. ప్రతి పిల్లవాడికి చదువు సంరక్షణ అందిద్దాం. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలిద్దాం. ధన్యవాదములు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న.
2: నీటి కుంటల వల్ల సమగ్ర వ్యవసాయంలో ఏమి పెంచవచ్చు? ఆప్షన్ ఏ అజోలా, ఆప్షన్ బి చేపలు. సరైన సమాధానం ఆప్షన్ బి చేపలు.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న.
2: ఏ పథకం ద్వారా ఇంకుడు కుంటలను పొలాల్లో నిర్మించవచ్చు? ఆప్షన్ ఏ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆప్షన్ బి యువ వికాస పథకం. సరైన సమాధానం ఆప్షన్ ఏ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గత వారం ప్రసారం కాబడిన చెనుకబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా మడిమల గ్రామం నుండి హర్షిణి అకులసావ, సూర్యాపేట జిల్లా అంజనీపురం గ్రామం నుండి సిహెచ్ రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి తిరుమల, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజని, మాయ, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి ఆర్మీ కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయిని, జస్విత, రాజన్న సిరిసిల్ల జిల్లా చేలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు, లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం కోనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు దేవరాజు, లక్ష్మి. గత వారం అడిగిన రెండు ప్రశ్నలు కేవలం రెండవ ప్రశ్న మాత్రమే సరైన సమాధానం ఎస్ఎంఎస్ చేసిన వారు హైదరాబాద్ బాచ్పల్లి నుండి వి మాధవీలత, మహబూబ్నగర్ జిల్లా నుండి అబ్దుల్ ఖాదర్, కాజా ఆరిఫ్, మహమ్మద్ జాఫర్, బాలరాజ్ పతంగి, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం
4: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: అన్ని తానై,
3: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
4: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి
4: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. సుదీర్ఘకాలం వరుసగా ప్రధానిగా సేవలందించినందుకు నరేంద్రమోదీని అభినందిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని దేశానికి ఆయన చేసిన నిరంతర సేవలను తీర్మానంలో ప్రస్తావించినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో తెలిపారు. 2,169 కోట్ల రూపాయల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 5 స్టేషన్లతో 6 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉంటుందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య మెట్రో నెట్వర్క్ 77 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2,534 కోట్ల రూపాయలతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299 కోట్ల రూపాయలు, కేంద్ర ఉద్యోగుల నివాసాల కోసం 1,234 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఈ కొత్త సెక్రటేరియట్లో వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగానే నిలబడ్డాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని విమర్శించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల పరిస్థితి ఏమైందో అందరూ గమనించాలని సూచించారు. డిజైన్లు, నిర్మాణం లోపభూయిష్టమేనని అవే కారణాలని నిపుణులు చెప్పినట్లు చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నటుడు, దర్శకుడు భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో ఆయన వేసిన ముద్రను గుర్తు చేసుకుంటూ ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటన్నారు. వైవిధ్యభరిత చిత్రాలతో సేవలు అందించిన భారతీరాజా కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుస్మితాదేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో అస్సాంలోని సిల్చర్ నుంచి కాంగ్రెస్ లోక్సభ ఎంపీగా పనిచేశారు. 2019లో ఓటమి తర్వాత ఆ పార్టీని వీడి 2021లో టీఎంసీలో చేరారు. ఈరోజు తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్కు ఆమె లేఖ రాశారు. తక్షణమే దీన్ని ఆమోదించాలంటూ విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి సాయంత్రం 4 గంటలకు వింటారు.

దీనితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, టీఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ ప్రసారంలో ముందుగా వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన రేపు అత్యవసర సమావేశం ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి డాక్టర్ వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో .com ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపైన ప్రావీణ్యత ఎంతో అవసరమన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సుమారుగా ఎకరా స్థలంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో ప్రజాకవి అందశ్రీ స్మృతివనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచేలా, పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని వసతులతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగానే నిలబడ్డాయని, బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిపోయిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జాకోరా, చందూర్ ఎత్తిపోతలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబ జీవితాన్ని మార్చే కార్యక్రమమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై ఆయన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు తావులేదని, నేరగాళ్ల పట్ల ఉక్కుపాదం మోపుతామంటూ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతమొందిందని డీజీపీ ప్రకటించారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాలోని కేంద్రీకృతమయ్యాయి. ఈ ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయన్నట్టు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. జానపద సంగీతం. ఈనాటి కార్యక్రమంలో సతీ తులసి చిందు యక్షగానం 3వ చివరి భాగం. కథకులు శ్రీ పెళ్ళిట్ల కుమార్ బృందం. సతీ తులసి చిందు యక్షగానం.

0: పిల్లిట్ల కుమార బృందము, సతీ తులసి, మూడో ఘట్టము.
1: ఇంద్ర, నా వంటికి వచ్చడము నీకు ధర్మము కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోము. నాదా మనోహరా,
2: నేను వెళ్ళిపోయేవాడిని కాదు, రమ్మి సుందరేమని.
1: మనోహరా,
3: వెళ్తున్నాను.

0: చేస్తాడురా.
1: ఆ జలంధరా జలంధరా,
0: ఒరి ప్రధాని, ఇప్పుడే తీసి వెళ్ళి స్తంభమునకు కట్టండి రా.
2: ఖుదా ధైర్యంద్ర, ఇప్పుడే ఆ స్తంభమునకు బంధించమని మా రాజుగారి ఆజ్ఞ వచ్చాది. పదా ఇప్పుడే బంధిస్తా.
1: సరే వెళ్ళిదాం పదండి, వెళ్ళిదాం పదండి.
3: ఆయన అక్కడికి వెళ్ళాను, దేవేంద్రుడితో చెప్పాను, ఇక జలంధరునికి చెప్పాను, ఇద్దరికి కయ్యమయ్యాది. ఇక్కడ దేవేంద్రుని కట్టించి వేశాడు, ఇప్పుడు ఇతని భార్యని ఎట్లా భంగ పెట్టాడో శశిదేవిని కూడా అట్లా భంగ పెట్టమని ఆ జలంధరునికి చెప్తాను. జలంధర, నీ భార్యను భంగ పెట్టినట్టు ఆ శశిదేవిని తీసుకొచ్చి భంగ పెట్టండి.
0: అవును, అలాంటిదే. మరి ఇది నిజమైతే నాతో ఏమో కోరుకుంటా అంటే కదా.
3: నిజం అయితే నాకేమైనా ఇస్తానని అన్నావు కదా నువ్వు, అందుకని ఇప్పుడు అడుగుతున్నాను కదా.
0: మౌనీశ్వర, నీవు కోరుతావా?
3: అవునవును.

0: కృష్ణరా,
1: జలందరా,
0: నీవు చెప్పిన మాట నాకు నిత్యమే. అది ఇంద్రుడు తీసి ఆ శరశాలకు వీరస్తంభమునకు విరుచుకట్టాను.
1: అయినా శరశాల బంధన చేసినటువంటి వాడు దేవేంద్రుడు ఎక్కడ ఉన్నాడు?
0: అవును,
1: మరి నేను ఎందుకు గురించి అన్నానో తెలుసా నీకు?
0: ఏమిటి చెప్పు.
1: ఏమంటావా జలందరా?

ఓ జలందరా, నారిమైనటువంటిది నీ భార్య నీ ఇల్లాలు కాబట్టి నీ భార్యను ఆదరించమని మేము వేడుకుంటున్నాం.

0: దాసుని కాదని ఇంకేదన్నా కోరుకొని ఇస్తాను.
1: సరే సరే, ఎప్పుడైతే నీవు కోరుకుంటావో నా మాటలు అంగీకరించి ఒక్కసారి క్షమించవయ్యా.
0: సరే, ఒక్కసారి వదిలిపెడుతున్నాను.
1: సరే, ఇక నేను వెళ్ళి వస్తాను.
2: మనోహరా, ఎక్కడికి వెళుతున్నావు?
0: ఇప్పుడే. ఇక నారదుడు చెప్పినట్లుగా నేను తపస్సుకు వెళ్ళుచున్నాను.
2: తపస్సుగా? అయినా ఇవి శశిదేవి అంటున్నావు, అదంటున్నావు.
0: శశిదేవి దగ్గరికి వెళ్ళుచున్నాను.
2: మనోహరా.

0: మనోహర, తెలిసి తెలియక ఆ యొక్క దేవేంద్రుడు తప్పు చేయవచ్చు, తెలిసి నువ్వు కూడా చేస్తావా? వద్దు, వదిలిపెట్టు.
1: ఈ ఆడవాళ్ళను చేరదీసునే తప్పు, చేరదీసునే తప్పు. తులసి.

సుందరిమణి. ఇక ఆడవాళ్లను పిల్లిని సంతలో నిడితే పీకి పెడతాదట, ఇక కరము సంతకు వెళ్తే కాలదంతదట, కుక్కను దగ్గర తీస్తే మూతి నాకుతదట, ఆడవాళ్లను దగ్గర తీస్తే నెత్తికెక్కుతారు, ఇక చెరసాల నవ్వుడు.

0: అవును
1: సరే వెళ్తున్నాను.
2: అయినా జలంధరుడు చేయనటువంటి దురాపకృత్యములకు శిరసాలన బంధన చేసినటువంటి వాడు తులసిని ఈ విజయశంఖం ఉన్నంత వరకు వీనికి చావు లేకుంటున్నది. ఇప్పుడు వీని చావు ఏ ప్రకారముగా మూడాలంటే మునులబాద్.

0: జలందరా,
1: ఏమిటి?
0: నీవు మునుల వధించుతున్నావు.
1: అవును.
0: ఇక దేవతలను ఎట్టి పెడుతున్నావు, కాని మునుల వధించితే ఏం ఫలమయ్యా? నీవు ఆ శంకరుని గురించి తపస్సు చేయవలను. ఆ శంకరుని గురించి తపస్సు చేసి ఆ శంకరుని భార్యను కోరేటట్టుగా నా మహిమ చేత జలంధరునికి ఇప్పుడే కావిస్తాను. నీవు అక్కడికి వెళ్లి తపస్సు చేయాలి.
1: సరే, అలాంటిగానే
0: అవును,
1: ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడు శంకరుడు ఆ పార్వతి దగ్గరికి పోయి ఘోర తపస్సు చేసి వాళ్ళు ప్రత్యక్షం కాగానే నేను కోరే వరం కోరుతాను.
0: ఒరే సంభవి, నా

0: అమ్మా ఓలీలవేణి, నా పేరు పార్వతి, వింటున్నావా?
1: అవునవును,
0: పార్వతి పరమేశ్వరం మేము ఇరుగురు
2: అయినా. మహారాజా ఇంకా మీరు చెప్పండి కదా.
1: అవిదమ్మా కుండలి వీరాత్మరపు.

0: అనగా పాములు, ఈ పాములను ధరించినటువంటి వాడను ఈ ఎండుకొండ పైన ఉంటున్నాను. కానీ ఈ రోజున జలంధరుడు అనేకమైనటువంటి తపస్సుచేస్తున్నాడు. నేను విజయశంఖం ఇచ్చినటువంటి వాడను, అయినా నా గురించి తపస్సుచేస్తున్నాడే. ఇప్పుడే నేను పార్వతి పరమేశ్వరుడు అతనికి నా దర్శన భాగ్యమును సంగుతాం.
1: సిద్ధం సిద్ధం.
2: ఓహో ఓహో.

0: ఓం నమ శివాయ
1: పార్వతి,
0: ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
2: జలంధరుడు మన గురించి తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడే మన దర్శన భాగ్యము వారికి నొసంగవలను.
1: సరే
2: ఓ జలంధర.

0: శంకర,
1: ఇదిగో నీకు మేము దర్శన భాగ్యమును సంగాము. అయినా నీవు ఎందుకని పిలువదరి చేశావు?
0: నా మీద కరుణ దలంచి ప్రత్యక్షమయ్యారా స్వామి?
1: అవునవును.
0: వందనములు వందనములు స్వామి.
1: మరి నీకేమి కావాలి నేను కోరుకోమ్మి.
0: స్వామి, కరుణ దలంచి నా కడ కాంతను గూడి ప్రసన్న మగుటసే పరముదంబు గలిగనయ్య గణ పాపములన్నీ రసి.

0: ఏమి?
1: ఓ జటా జుటాదర, ఈ జటులాంగి నీకెందులకయ్యా? పాములు ధరించిన వాడా ఈ పార్వతి, నీకెందులకు తెల్లని ఊపిది మేనల్ల పూసిన వాడా ఈ భువనేశ్వరి, నీకెందులకయ్యా? ఇక నీ భార్యను ఇచ్చి నీ పురి కరుగుమి నమస్కరించదా.
0: ఏరా, నా భార్యనిచ్చి పంపించమన్నా?

0: జలంధర, కుమారుడవని మేము లాలించి పాలించి బుజ్జగించి మేము వచ్చినందులకు నా భార్యనే కోరుకుంటావురా, నిన్ను సంహరణం చేసేటువంటి వాడను.
1: ఓయ్ శంకర, ఏయ్ మారాసా మారా.

0: శంకర, కోరిన వరములు తీరుస్తారని నాకు మాటిచ్చావు, అలాంటి అభయం ఇచ్చావు, నీ భార్యను నాకు ఇవ్వు.
1: నా భార్యను నీకు ఇవ్వాలన్నా? చాలు పోరా.

0: ఇప్పుడే వీడు చనిపోయేటువంటి వాడు కాదు, విజయశంఖం ఉన్నంత వరకు వీనికి చావు లేదు. ఇప్పుడే మూర్ఛగతను చేసి వెళ్ళిపోవడమే కర్తవ్యం.
1: పరమేశ్వర, జలంధరుడు మూర్ఛగతుడు అయ్యాడు, మనం వెళ్ళంపదా.
0: అవునవును, వెళ్ళిదంపదండి.
2: ఆయన జలంధరుడు మూర్ఛగతుడయ్యాడు, కానీ ఈ వార్త బలికి చెప్పాలి. ఇప్పుడు నేను వైకుంఠాపురం వెళ్ళి ఆ శ్రీమన్నారాయణకి చెప్తే అతడే కాపా దేవా నారాయణమూర్తి.
0: ఓ నారద, అయినా ఈ వైకుంఠపురి పట్టణము ఎందుకని వచ్చావు?
2: అయితే భూలోకముల జలంధరుడు అనే వాడు శంకరుణ్ణి వరం కోరాడు, వరం కోట భార్యను కోరాడు. అతనికి తనకి యుద్ధమై మూర్ఛగతిని చేసి శంకరుడు ఎండుకొండకి వెళ్తున్నాడు. అతడు లేచిన ఇక మన గతి ఏమిటి అని దగ్గరకు వచ్చాను.
0: అవును, వైకుంఠపురి పట్టణం వచ్చావు, ఇప్పుడే వెళ్లి శంకరుని తీసుకుని రాండి. ఆ తదుపరి ఇక బ్రహ్మదేవుని కూడా తీసుకుని రాండి.
2: శంకర నమస్తే.
0: చల్లగవర్తిలము.
2: బ్రహ్మదేవ
0: నమస్తే. చల్లగవర్తిలము.
2: మీరు ముగ్గురు త్రిమూర్తులు, ఇంకా ఆలోచించండి. మీరు
0: ఆలోచించవలినా? అయినా దీనికి ఉపాయం వాడు ఏ విధంగా ఏ ప్రకారంగా చనిపోతాడో వినండి. ఓ నారద, ఇక్కడ ఉండిన నీవు ఫలితము కాదు, పక్కకు తొలగండి. మంత్రమో తంత్రమో ఏదో మాయ చేసి వాణి శంఖము హరించవంతు నాది, వాణి వనితను భంగ పెట్టుగా వంతు నీది, అసుని ప్రాణంబు దీయుట హరిని దయ్యా. విన్నావా?
1: బ్రహ్మదేవా,
0: నేను బ్రహ్మదేవుడును కాబట్టి నేను మంత్రమో తంత్రమో ఏదో మాయ చేసి వాణి విజయశంఖము తీసుకుని రావడానికి వంతు నాది. ఇక విష్ణుదేవునిదేమో వాణి వనితను భంగ పెట్టవలను. శంకరుని పార్వతిని కోరాడు కాబట్టి వాణి ప్రాణము తీసే వంతు శంకరునిది.
1: సరే,
0: ఇప్పుడే వెళ్ళి రాని, ఎవరి పనిలోనే వాళ్ళు వెళ్ళి.
1: సరే బ్రహ్మదేవా, ఇప్పుడే నేను మాయపార్వతిగా వెళ్ళి ఆ జలంధర వద్ద విజయశంఖం నాది తీసుకుని వస్తాను.

నేను నీ పైన మోజుపడి నీ ప్రేమకు నేను వచ్చాను. నీ వద్ద విజయ శంఖం ఉన్నది. ఆ విజయ శంఖం ఉంటే నాకు ఇస్తే నీకు నీతో నేను ప్రేమకు వస్తాను. అంతవరకు నేను ప్రేమకు వచ్చిన

0: ఓ జలంధరా, నేను నీ ప్రేమకు వస్తాను, నాకు విజయ శంఖం ఇవ్వు. ఆ విజయ శంఖం ఇస్తే నీ తో ప్రేమకు వస్తాను.
1: నా వద్దనే ఉంటావు కదా?
0: నీ వద్ద ఉంటాను.
1: ఇదిగో నా విజయ శంఖం ఇస్తున్నాను, తీసుకోను.
0: సరే
1: ఇక నా వెనుమయ్యరా.
0: సరే జలంధర, నాకు విజయ శంఖం ఇచ్చావు, అక్కడ సముద్రం ఉన్నది, ఆ సముద్రం వద్దకి వెళ్ళి స్నానం
1: చేశాను.
0: నీ దగ్గరనే ఉంటాను.
1: రా పార్వతి.
0: సరే వెళ్దా పద.
1: ఏమిటి శంకర, పార్వతి మాయమైపోయాది, మాయ పార్వతిని వెనువెంబడి తోలిస్తావా? ఇప్పుడే ఎండికొండకు వచ్చి నిన్ను చిత్రవధ చేసి సంహరించి పార్వతిని తీసుకొని వస్తాను.
2: ఇప్పుడు నేను విష్ణుదేవుడను, మాయ రూపమున జలంధర రూపమున వెళ్లి ఆ వనితను భంగపెట్టి రావడమే కర్తవ్యం. తులసి
3: స్వామి.
2: తులసి, నీ భర్తను వచ్చాను, ఒకసారి చూడుము.
3: మనోహర, ఇన్నాళ్ళు నా మనసు తృప్తిగా ఉన్నది, కాని నన్ను దూరము కొట్టకుండా నా దగ్గరికి వచ్చావాయి. నువ్వు వచ్చిన కారణం ఏమిటి?
2: ఓహో, ఆ విధమా?
3: అవును.

0: అయ్యా, నీ భర్తను కనుక ఇన్ని రోజుల నుండి శరశాల బంధన చేసినటువంటి వాడను, ఈ రోజున నీ పైన ప్రేమ చేత మోహం చేత నిన్ను నేను చూడడానికి నీతోని ప్రేమించడానికి వచ్చినటువంటి వాడను.
1: అలంటనా?

0: అబ్బహడా, నేనెవరో తెలుసా? ఎవరు నీవు?
1: నేను విష్ణుదేవుడని చెప్పాను, కానీ నీవిప్పుడు తులసిగా ఉన్నావు. నేను మాయ రూపంలో వచ్చినటువంటి వాడను. నా పేరు మాయా జలంధర. నీగో చూడుము.
0: ఓ నీచుడా, పవిత్రాతుడు మారుకుడా, దేవుడవి, సృష్టికర్తవు, ఇలాంటి చేసినావా? ఇప్పుడు నీకు శాపమును సంగుతున్నాను. ఇక్కడ బండ శిలవై నిలుచుదువుగాక.
1: ఇక్కడ నేను బండశీలనయ్యాను, కానీ మరి ఇట్టి విషయము ఈ లోకమంతా చీకటయ్యేది కాబట్టి ఇప్పుడే లక్ష్మీదేవి చెప్పడమే కర్తవ్యం. ఓ లక్ష్మీదేవి, నేను నారదుడను.
2: ఏంటి స్వామి, ఈ వైకుంఠపురి పట్టణము చీకటిగా ఉన్నది, ఏమి కారణము?
1: నీ భర్త ఆ బండ పాషణం అయిపోయాడమ్మా, అక్కడికి వెళ్ళి.
2: ఎక్కడ ఉన్నాడు?
1: ఇదిగో చూడండి, ఇక్కడనే ఉన్నాడు.
2: అమ్మా తులసి, మీకిది వందరము.
0: ఏమిటి నువ్వు
2: అమ్మా?

0: ఏమిటమ్మా?
1: అమ్మా, నా మనోహరుడు శిలగా మారిపోయాడు తల్లి. నా మనోహరుడు ఇక్కడ ఉన్నాడు, అందుకే నీ వద్దకు వచ్చానమ్మా.
0: ఇదిగో నీ మనోహరుడు చిల్లహైనాడంటున్నావా? నా యొక్క భర్తల్ని కాష్టము కాలుతున్నది, అందులో నేను దునికి కాలినంక అందులో ఒక తులసి చెట్ట మొలుస్తాది. ఆ తులసి చెట్టుకు ఆ 7 హాకులు తెంపుక వచ్చి దండ కూర్చి ఆ శిలపైన వెయ్యము.
1: సరే అమ్మా. హైలా తులసి మరించాది. ఈ తులసి మరించిన చోట తులసి ముల్చాది. ఆ 7 ఆకులు తీసుకువచ్చి దండగా కూర్చి నా మనోహరుని కలమందు చేస్తారు. మనోహరా, ఇదిగో కలమందు చేస్తున్నాను.
2: ఇప్పుడే నేను వైకుంఠపురి పట్టణం వెళ్ళడమే కర్తవ్యము.

సతీతులసి చిందు యక్షగానం మూడవ చివరి భాగం విన్నారు. కథకులు శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. రేపు సాయంకాలం 5:03 ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర కథ యక్షగానం వింటారు. శ్రీ జోగు శంకరయ్య బృందం ఈ కథగాను వినిపిస్తారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం
4: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: అన్ని తానై,
3: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
4: ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి
4: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30 వస్తుంది. చిత్రసీమ సినిమా పాటలు. శ్రుతలేల చిత్రం కోసం వాణి జయరాం పాడిన తరంగం, సంగీతం కెవి మహాదేవన్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కారణ మా కార్యక్రమాల వివరాలు ఇవి. ఈరోజు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ విశ్వవిద్యాలయ సౌజన్యంతో ప్రసారమయ్యే వ్యవసాయ సూచనల్లో చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనులు ఏ విధంగా చేపట్టాలో వివరాలు తెలుసుకుంటారు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మేలుజాతి పశువుల ఉత్పత్తి

పశు గణాభివృద్ధి గురించి పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రామగోపాల్. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం, ఇంకా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం, వీటి గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యూమ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుస్సేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. రాత్రి 8:03 బరువు బాధ్యత ఐతా చంద్రయ్య గారి నాటిక వింటారు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషేహై ఢిల్లీ కేంద్ర నుంచి రిలే ఈ రెండు కార్యక్రమాలు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 11:10 12 NDA ప్రభుత్వ పాలనలోని వివిధ అంశాలు, ప్రవేశపెట్టిన పథకాలపై ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర వార్తా విభాగం ప్రసారం చేస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఇక రేపు జూన్ 11 గురువారం నాటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 వేద పఠనం కావిస్తారు శ్రీ శేషం శ్రీహర్షాచార్యులు. 6:15 భక్తి రంజన్లో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన తత్వాలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనుల్లో మొక్కజొన్న నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులకు సంబంధించిన వివరాలు వినొచ్చు. రేపు ఉదయం 7:00 ఆదిలాబాద్ జిల్లా సమాచార నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న. 7:15 ఉదయతరంగిణిలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవ విశేషాలు. ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారి సంభాషణ వింటారు. రేపు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి గారి వీణావాదనం వింటారు శ్రీ పెరవలి జయభాస్కర్ మృదంగ సహకారం. రేపు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో పి రత్నాకర్ గారి గానం, శ్రీ కె జయరాం వైలిన్ సహకారం, శ్రీ పెరవలి జయభాస్కర్ మృదంగ సహకారం. రేపు 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనిందిత బసు గారిచే భజన గీతాలు వింటారు శ్రీ అసిఫ్ అలీ హార్మోనియం, శ్రీ ఏ కామేశ్వర శర్మ ఫ్లూట్ అంటే వేణుగానం, ప్రకాష్ గిడి తబలాపై వాద్య సహకారం. 12:10 రేపు మధ్యాహ్నం యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ పుస్తక సమీక్ష వింటారు. 2:30 కన్నడ కార్యక్రమం కస్తూరి. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయాల కార్యక్రమంలో లైఫ్ అని రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి ఆయిల్ పామ్ సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి శ్రీమతి టి హిమబిందు గారు రైతు సోదరులకు సమాధానాలు ఇస్తారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఇలాగా ఈ ఖబరే ఉర్దూలో వార్తలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు తమ అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు.

0: నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వార్తల్లోని వివరాలు. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారమయ్యేందుకు తొలి అడుగుపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని, ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిలవబోతోంది అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్రమోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికే అసలైన నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ప్రధాని మోదీ దేశ ప్రధానిగా విజయవంతంగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారని, ప్రజలచే నేరుగా ఎన్నుకోబడి అత్యధిక కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కేంద్ర ప్రభుత్వం విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్ అనే లక్ష్యాలతోనే విజయవంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్దరణకై జరుగుతున్న పరీక్షల పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలచే పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించి 106 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జాకూర, చందూర్ ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈరోజు టామ్ కామ్ ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపై ప్రావీణ్యత ఎంతగానో అవసరమన్నారు.
1: ఈ అవకాశం ఏదైతే ఉందో మనము దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను అందరినీ ఇదే చెప్తున్నాను, అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే చెప్తున్నాను. మీరు కూడా మీ యూత్ని మోటివేట్ చేయండి, యువకులకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను వాడుకోవటం.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభల్లో పాల్గొని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఓల్డ్ ఏజ్ సంబంధించిన వారికి కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవాలి, ఉన్న పెన్షన్ పెంచుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఈ నెల నుంచి కూడా గుర్తించాలని చెప్పి వారికి మీ సేవ దరఖాస్తు పరిచయం దరఖాస్తు జరుగుతాం. తప్పనిసరిగా ఈ 11 కోట్ల రుణాలకు ఏర్పాటు సంబంధించి ఎక్కడెక్కడైతే అర్హులు వారందరికీ కూడా ఇప్పించే బాధ్యత ఈ సభ వారికి తీసుకుందాం మాట కూడా మీ అందరి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ,
0: ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గౌడ సోదరులకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్దమని, దీనిపై కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో మీనాక్షి నటరాజన్ను ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే ఆమెను డిస్క్వాలిఫై చేశారన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై ఆయన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాలోని కేంద్రీకృతమయ్యాయి. ఈ రుతుపవనాలు రాష్ట వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం వీటి ప్రభావంతో ఈరోజు నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. దీంతో ఆయా జిల్లాలకు

0: ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఎల్లుండి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు కోట్ల మంది భారతీయులు చదివే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే జాతీయ ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి వేడుకలు రాష్ట్రీయ శ్రీరాంసేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నిర్వహించారు. అలాంటి మహనీయులను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రీయ శ్రీరాంసేన అధ్యక్షులు జిల్లల గోవర్ధన్ కోరారు.
1: ఈ భారత ప్రజానీకాన్ని, యావత్ సమాజాన్ని ఏకతాటిపై నడిపించడానికి భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అనే భారత ప్రతిజ్ఞని రచించి మనకు అందించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. వారు 1964 సంవత్సరంలో ప్రతిజ్ఞను రచించి ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసి చాంగ్లా గారి అందించడంతో 1965 జనవరి 26న ప్రతిజ్ఞని అధికారికంగా భారత పాఠ్యాంశాలలో రూపొందించడం జరిగింది.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కృషి చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు ముకుల రాజశేఖర్ ఆకాశవాణికి తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నేమ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకు అనేక మొక్కలు నాటినట్లు చెప్పారు.
2: దేశ అభివృద్ధిని గురించి ఎంతో విశేష కృషి చేశారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా వారు ఎంతో కృషి చేసి వారి మదిలో నుంచి వచ్చినటువంటి ఏక్ పేడ్ మాకేనామ్ అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కోట్లాది మొక్కలను నాటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలియజేయటకు నేను సంతోషిస్తున్నానండి.
0: పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెరిగిందని రాజన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గిత్తే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో గంజాయి నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఐపీఎస్ అభిలాష్ బిస్ట్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేశముఖి గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన గ్రామసభలో ఆమె ఈరోజు పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రామచంద్రపురంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభకి ఆయన హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం దీర్ఘకాలం యావత్ నిర్వాచిత ప్రధానమంత్రిత్వేన ప్రశంసయన్ నైకే ప్రస్తావాః స్వీకృతాః. వస్త్రాణాం కృతే PLI యోజనాయాః తృతీయ ప్రక్రమస్యాంతర్గతం 96 సమవాయ విశేషాః సర్వకారేణ అనుమోదితాః. ప్రాయః 13,000 కోటి రూప్యకాణాం నివేశః ప్రతిబద్ధః. రక్షామంత్రాలయేన నౌసేనాయాః కృతే 50 ఉన్నత జామర్ ఇత్యతేషాం క్రయణార్థం ప్రాయః 500 కోటి రూప్యకాణాం అనుబంధః స్వీకృతః. అఫ్ఘానిస్తాన్ దేశే పాకిస్తానస్య వాయు ఆక్రమణేన 11 బాలకైః సహ న్యూనాతిన్యూనం 13 జనాః మృతాః. अपि च ऑस्ट्रेलिया ओपन बैडमिंटन क्रीडायां भारतस्य पीवी सिंधु तन्वी शर्मा इत्येतयोः युगलं सिडनी

0: నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రిణా అశ్విని వైష్ణవేన ఉక్తం యత్ ప్రస్తావేస్మిన్ నిర్వాచిత ప్రధానమంత్రిత్వేన రాష్ట్రాయ ప్రధానమంత్రివర్యస్య నిరంతర సేవాయాః ఐతిహాసికం సోపానం చర్చితః అస్తి తథా చ అనేకాన్ ప్రతిబద్ధతాన్ సంకల్పాన్ చ నిరూపయతి.
1: జో బహుత్ హి సాధారణ పరివార్ సే ఆయే ఔర్ జినోనే అప్నే కార్య సే అప్నే విచార్ సే ఔర్ అప్నే नेतृत्व के साक्षी रूप से जिस तरह से देश को आगे किया उनको 140 करोड़ देशवासियों ने उन पर विश्वास जताया और एक ऐसा कीर्तिमान बनाया जो कि भारत के लोकतांत्रिक पैमाने पे एक बहुत बड़ा कीर्तिमान.
0: శ్రీ వైష్ణవ అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా భయోత్పాదనస్య విరుద్ధం కఠోర కార్యాచరణమపి స్వీకృతం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आतंकवाद के विरोध में कठोर कदम उठाए, सीमा पार आतंकवाद के कैंपों पर सर्जिकल स्ट्राइक की, एयर स्ट्राइक की और ऑपरेशन सिंदूर के रूप में पाकिस्तान के उन क्षेत्रों को भी टारगेट किया जो पहले अकल्पनीय थे और पाकिस्तान के साथ दशकों पहले किए गए अन्यायपूर्ण सिंधु जल समझौते को भी निलंबित स्थिति में रखा गया.
0: శ్రీ వైష్ణవ అవదత్ యత్ అద్య మంత్రిమండలేన అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A ఇత్యస్య విస్తారాయ 179,200,000 కోటి రూప్యకాణాం వ్యయః స్వీకృతః. సః అవదత్ యత్ అస్మిన్ 6 కిలోమీటర్ సుదీర్ఘః మెట్రో మార్గః 5 స్థానకైః యుక్తః అస్తి. మంత్రి అవదత్ యత్ ద్వితీయ క చరణస్య కార్యాన్వయనేన అహ్మదాబాద్ గాంధీనగరయోః మధ్యే 70 కిలోమీటర్ మితం యావత్ సక్రియం మెట్రో రేల జాలం భవిష్యతి.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए. एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और 2 फैसले अमरावती जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके 2 फैसले लिए गए. अहमदाबाद मेट्रो का फेज 2A कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में.
0: केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक ईंधन मंत्री हरदीप सिंह पुरीवर्य अद्य अवदत् यत् देशे संकुचित प्राकृतिक ईंधनस्य CNG इत्यस्य अभावः नास्ति. सः अवदत् यत् सर्वकारः गृहेषु पाइप्ड नेचुरल गैस PNG इत्यस्य आपूर्तिं विस्तारयितुं तथा च LPG सम्पर्कान् PNG सम्पर्करूपेण परिवर्तयितुं प्रयत्नाः प्रचलन्ति.
2: ग्लोबल सिचुएशन का फायदा उठा के कुछ लोगों ने आर्टिफिशियल शॉर्टेजेस करने की कोशिश की है, तो एकदम वो हमने उस पर क्रैकडाउन कर दिया. कोई कमी नहीं है, ना CNG की कमी है, ना पाइप गैस जो लोगों के घरों में जा रहे हैं. इनफैक्ट LPG के हम कन्वर्ट कर रहे हैं इनटू PNG कनेक्शन.
0: अफगानिस्तान देशस्य कुनार खोस्त पत्तिका इत्येतेषु प्रान्तेषु पाकिस्तानी सैन्य वायु आक्रमणे न्यूनातिन्यूनं 13 जनाः मृताः. तेषु 11 बालकाः आसन्. एकस्मिन् वक्तव्ये तालिबान पक्षस्य प्रवक्ता जबीहुल्ला मुजाहिद इत्यनेन आक्रमणस्य निन्दां कृत्वा नागरिक गृहाणि लक्ष्यीकृत्य आक्रमणं ह्यः रात्रौ अभवत् इति उक्तम्. सः अवदत् यत् पाकिस्तानस्य सेना पुनः एकदा अफगानिस्तान देशस्य वायुक्षेत्रस्य उल्लङ्घनं कृतम्, अपि च तत् मानवीय अपराधम् उक्तम्. पाकिस्तान अफगानिस्तान देशयोः मध्ये गत कतिपयेषु मासेषु वर्धमान द्वन्द्वस्य मध्ये एषा नवीनतमा घटना अभवत्, यत्र पुनः पुनः गुलिकाप्रहारे नागरिकानां मृत्योः चिन्ता वर्धमाना अस्ति. अन्त्यक्रीडावार्तायां ऑस्ट्रेलियन ओपन बैडमिंटन क्रीडायां भारतस्य पीवी सिंधु तन्वी शर्मा इत्येतयोः युगलं सिडनी नगरे महिला एकल क्रीडायाः द्वितीये चक्रे प्रविष्टम् इति वार्ताः.
3: आकाशवाणी हैदराबाद केंद्रम इपुडु समयं 6:30 प्रकटिंचिन अंशं वेंटने आकाशवाणी. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
5: ఇప్పుడు మీరు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి 2వ సెమిస్టర్ విద్యార్థుల కోసం మేధో వైకల్యం గల పిల్లల సమాచార దస్తావేజులు, దాని ప్రాముఖ్యత అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని శ్రీమతి కే ఉమాదేవి వివరిస్తారు.
6: జీవితంలో విద్యాభ్యాసం చాలా ముఖ్యమైనది. మన జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో నేర్చుకోవడం, అభివృద్ధిని సాధించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇది సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది. మన సమాజంలో

కొంతమంది వారికి గల సమస్యలను అంగీకరించరు. కాని వీరికోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు, శిక్షణ ఎంతో అవసరం. దీనినే మనము ప్రత్యేక విద్యాభ్యాసంగా చెప్పవచ్చు. దీని ప్రధాన నిర్వచనము సామాన్య ప్రజల కంటే విరుద్ధంగా వారిని చదివించడం. ప్రత్యేక విద్యయందు వివిధ రకాల వైకల్యాలు గల పిల్లలు ఉంటారు. అనగా దృష్టిలోపం, వినికిడిలోపం, బుద్ధిమాన్యం, శల్య సామర్థ్యలోపం, అవధానలోపం మొదలగునవి. ఇందులో ప్రతి వర్గం ప్రత్యేక అంతర్గత వర్గీకరణ ద్వారా వారి అవసరాలకు అనుగుణ మేరకు సహాయ సహకారాలు, వివిధ రకాల ఉపకరణాలు అందించుట ద్వారా వారికి సామాన్య విద్యను అందిస్తారు. కాని బుద్ధిమాన్యం గల వ్యక్తిగా వర్గీకరించే ముందు ప్రత్యేకంగా సూచించబడిన నియమాలను తప్పక ఉండాల. మనోవైకల్యం గల వ్యక్తి రోగ నిర్ధారణ ప్రక్రియలో వైద్యపరమైన అంచనా వేయుటలో ఒక భాగం. వేరే వైకల్యాలతో పోల్చినప్పుడు మనోవైకల్యం లేదా బుద్ధిమాన్యం గల పిల్లలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలను మనము గమనించవచ్చు. వీరిలో సాధారణంగా చంచలత్వం, ప్రవర్తనా సమస్యలు, దృష్టిలోపం, స్థూల సూక్ష్మ కదలికలలో ఇబ్బందులు, వినికిడిలోపం మొదలైనవి ఒక్కరిలోనే కనిపించవచ్చు. సాధారణంగా మనోవైకల్యం గల పిల్లలను అంచనా వేయుటకు బహుళ విభాగాల సహాయం అవసరమవుతుంది. ఇందులో వైద్యులు, మానసిక నిపుణులు, ఫిజియోథెరపిస్టులు, ప్రత్యేక ఉపాధ్యాయులు. వ్యక్తి రోగ నిర్ధారణ ప్రక్రియలో వైద్యపరమైన అంచనా వేయుటలో వివిధ పరీక్షలు నిర్వహించి లోపాలను తెలుసుకొని వారికి అవసరమైన చికిత్సకు ప్రణాళికలను రూపొందించవలసి ఉంటుంది. ప్రయోగశాలల పరీక్షలు, సిటీ స్కాన్, ఈఈసీల రిపోర్టులు, దృష్టిలోపం గలవారికి దృష్టి పరీక్షా రిపోర్టులు, వినికిడిలోపం గలవారికి వినికిడి పరీక్షా రిపోర్టులు, అంతేకాక ఫిజియోథెరపిస్ట్ ఇచ్చిన శారీరక కదలికా విధానము అన్నీ ఒకదగ్గరికి చేర్చి వారికి శిక్షణా ప్రణాళికను రూపొందించవలసి ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కొరకు నిర్దేశిత ప్రయోజనాలను, సమాచారపు అంచనాను సక్రమంగా విభజించాలి. ఎంపిక చేసిన శోధనా సూచికల సంక్షిప్త వివరణ, శోధనా సూచికల కొలమానాలు, గణన పద్ధతి, ఏ వర్గానికి అంచనా నిర్వహిస్తున్నారో, ప్రతి రంగంలో పిల్లవాడి బలాబలాలు, టార్గెట్, శిక్షణలో ఏ అంశం ముందు చేర్చాలి అని నిర్ణయించేందుకు, లిఖించేందుకు అవసరం ఉంటుంది. ఇక్కడ ఎంపిక చేసే ప్రతి గమ్యానికి సరియైన సమాధానాన్ని ఉపాధ్యాయుడు తెలియచేయాలి. వీటినే కాకుండా సంబంధిత ప్రొఫెషనల్స్ రిపోర్టులు కూడా సేకరించాలి. ప్రజ్ఞ, శ్రద్ధ, స్మృతి, ప్రత్యక్ష జ్ఞానం, అభ్యసన శైలులు, జ్ఞానచాలక విధులు, సామాజిక ఉద్వేగ రీతులను అంచనా వేసేందుకు వాడే మనోవిజ్ఞాన పరీక్షా ఫలితాల్లో వాటి రిపోర్టులు, భావి విద్యా ప్రణాళికను ఉపాధ్యాయుడు రూపొందించుటకు రిపోర్టులు ఉపయోగపడతాయి. సాధారణంగా మనోవైకల్యం గల పిల్లలను మనము గమనించినట్లయితే వేరే వైకల్యం గల పిల్లలతో పోల్చినప్పుడు పూర్తిగా విరుద్ధంగా ఉంటారు. అంటే వీరిలోనే చెవిడు, దృష్టిలోపము, ప్రవర్తనాపరమైన సమస్యలు మొదలగునవి అనేకం కనిపిస్తూ ఉంటాయి. వీరికి ఒక లోపం ఉంటే ఒక విధంగా మనము సవరించడానికి అవకాశం ఉంటుంది. దృష్టిలోపం ఉన్న పిల్లలలో కళ్లద్దాలు వాడకం వారికి ఉపయోగకరంగా ఉంటుంది. వినికిడి లోపం గల పిల్లలలో హీరింగ్ ఎయిడ్స్ వాడడం వల్ల వాళ్లు వినికిడి శక్తిని కొంతవరకు పొందే అవకాశముంటుంది. కాని మానసిక వైకల్యం గల పిల్లలలో ఇటువంటి అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి. వీరికి మల్టీడిసిప్లినరీ టీమ్ మొత్తంగా మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలా. వీరిని అంచనా వేయుటకు వీరి తల్లిదండ్రుల సహకారము కంపల్సరిగా కావాలి. అంటే మొదట సమస్యగల పిల్లలను అంగీకరించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు. మీ పిల్లలలో ఈ లోపం ఉంది అని వారికి తెలియచెప్పినప్పుడు ఒక్కొక్క పరీక్షను నిర్వహించవలసి ఉంటుంది. వీరికి ప్రప్రథంగా ప్రవర్తనా సమస్యలు అధికంగా ఉంటాయి. వీరు త్వరగా ఎవరిలోనూ కలవరు. అందుకని వారికి మొదట జనరల్ ఫిజిషియన్ వారికి సరియైన అవగాహన కల్పించి ఒక్కొక్కరి ప్రత్యేకమైన నిపుణుల వద్దకు పంపడం జరుగుతుంది. మొదటగా వీరికి ఐక్యూ లెవెల్స్ ను పరీక్షించుటకు మనకి మానసిక వైద్యుల సహాయం అవసరమవుతుంది. వారి పరిస్థితిని అంచనా వేసి ఐక్యూ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ధారించి వీరికి తెలియచేయడం, వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించవలసి ఉంటుందో అన్నది ఒక ప్రణాళికబద్ధంగా రిపోర్ట్ రాసి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాక ఫిజియోథెరపిస్ట్ చేతి మునివేళ్ల కదలికలు, మోకాలు

చేయి, లేవడము, కూర్చోవడము పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సాధారణంగా ఉన్నాయా, లేకపోతే వీరికి ఏదైనా అడాప్టేషన్స్ అవసరమవుతాయా అని నిర్ధారించి ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీరిని ప్రత్యేక ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కొంత పరీక్షించవలసి ఉంటుంది. సాధారణంగా తరగతి గదిలో మిగతా పిల్లల మాదిరిగా వీరు కూర్చోలేరు. వీరికి ప్రవర్తనాపరంగా, భావోద్వేగాల పరంగా నిమిష నిమిషానికి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందువలన వారు

స్టేట్ సిలబస్ కానీ ఉపయోగించి వాళ్లకు విద్యాభ్యాసన జరుగుతుంది. కాని మానసిక వైకల్యం గల పిల్లలకు విద్యాభ్యాసన అనేది కేవలం ప్రత్యేక ఉపాధ్యాయుడు మాత్రమే రూపొందించగలుగుతారు. సాధారణంగా ఈ పిల్లలు తమ పనులు తాము చేసుకునే స్థితిలో ఉండరు. కనుక వారికి వారు దైనందిన జీవితంలో మొట్టమొదటిగా అవసరమైన పనులు చేసుకునే విధంగా వారికి నిర్దేశిక పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తారు. మొట్టమొదటగా వారి తల్లిదండ్రులను అడిగి వారికి ఏ అంశాల పట్ల వారు లోపముగా ఉన్నారు, వారి వద్ద నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు అని అడిగి తమ పనులు తాము, అంటే పళ్ళు తోముకోవడం, తలదువ్వుకోవడం, బట్టలు వేసుకోవడం వంటి ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటిని ఆ పిల్లలకు అందించడంలో ప్రధాన పాత్రను ప్రత్యేక ఉపాధ్యాయుడే పోషిస్తారని చెప్పవచ్చు. నిర్ణీత కాలం తరువాత ఫలితాల మూల్యాంకనాన్ని డాక్యుమెంట్ చేయుటకు ఐఈపీ ఫార్మెట్, అంటే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, ఒక వెసులుబాటు ఉంది. ఉపాధ్యాయుడు ఐఈపీలో సాధించవలసిన ప్రమాణతను, మూల్యాంకన పద్ధతిని సూచిస్తాడు. ప్రణాళికలో ప్రత్యేకంగా విద్యార్థి మూల్యాంకనం గావింపబడతాడు. తర్వాత పురోగతిని మాపనం చేసేందుకు ప్రత్యక్ష లక్ష్యం సూచించిన నిర్దేశిత ప్రమాణంతో విద్యార్థి పనితీరును పోల్చి చూడవచ్చు. అంచనాకు, ప్రోగ్రామింగ్కు ఉపయోగించే శోధనా సూచికలు. విద్యావేత్తలు విద్యార్థుల పురోగతిని డాక్యుమెంట్ చేసే ప్రత్యామ్నాయ పద్ధతిలో ఉపయోగించి కార్యక్రమ శోధను సూచికలు, బోధించవలసిన విషయాన్ని బ్లూ ప్రింట్ వంటివి ఉపాధ్యాయులు ఉపయోగించే శోధనా సూచికలు. ఇవి విద్యార్థి పనితీరు స్థాయిని సూచిస్తుంది. బోధన సక్రమంగా జరిగేందుకు ఉపాధ్యాయుడు మార్గదర్శకము అవుతాడు. విద్యార్థి పురోగతిని ప్రతిరోజు, వారానికి నమోదు చేయడం వలన బోధనానంతరం ఫలితాలను సమగ్రంగా చెప్పవచ్చు. గ్రాఫ్లు. సాధారణంగా మానసిక వైకల్యం గల పిల్లల పురోగతిని గ్రాఫ్ల రూపంలో తరగతి గదిలో ఉంచడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థి నిర్దేశిత లక్ష్యం వైపు పురోగమించే దృష్టిని ఆ గ్రాఫ్ అందిస్తుంది. విద్యార్థి సాధించిన అభివృద్ధి రేటును ఎప్పటికప్పుడు మనకు తెలియచేస్తుంది. విద్యార్థి ప్రవర్తనను, సంఘటనల యొక్క సంక్షిప్త వ్రాత రికార్డులను, విద్యార్థి యథార్థ వివరాలను, ఊహించని ప్రవర్తనను గురించి సమాచారాన్ని నమోదు చేసేందుకు వాడతారు. బుద్ధిమాన్యంగల వ్యక్తుల వైయక్తిక బోధనపై దృష్టిని కేంద్రీకరించవలసిన వ్యవస్థ ప్రస్తుతం మన ప్రత్యేక విద్యా వ్యవస్థలో ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ని అమలు చేయుటలో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇందులో ముఖ్యంగా ఐఈపీలో విద్యార్థి యొక్క వ్యక్తిగత జీవిత చరిత్ర, ప్రస్తుత స్థాయిలు, గమ్యాలు, లక్ష్యాలు, పద్ధతులు, మూల్యాంకనము, అంచనా సమాచార ఆధారముగా ప్రతి విద్యార్థి పేరున నమోదు చేస్తారు. మెడికల్ రిపోర్టులు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కొన్ని సందర్భాలలో వైద్య సదుపాయాలు అవసరం అవుతాయి. కనుక ఉపాధ్యాయుడు వాటిని తెలుసుకొని సరియైన చర్యలను తీసుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఈ పిల్లలలో మూర్ఛవ్యాధిని ఎక్కువగా గమనించవచ్చు. అంతేకాక పిల్లల ఆరోగ్యాలపై అవగాహన ఉండాలి. తరగతి గదిలో పిల్లలకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఉపాధ్యాయురాలు మెడికల్ రిపోర్ట్ చూసి వెంటనే ప్రాథమిక చికిత్సను అందించవలసి ఉంటుంది. మానసిక రిపోర్టులు. విద్యార్థి, అతని కుటుంబాన్ని పూర్తిగా ఉపాధ్యాయుడు అర్థం చేసుకోవడానికి ఈ రిపోర్ట్లు ఉపయోగపడతాయి. ఇందులో ప్రవర్తనా సమస్యలు ఏమిటి, ఏ సమయాల్లో, ఏ రోజుల్లో వారికి ప్రవర్తనా సమస్య తలెత్తుతుంది, వాటి నివారణకు ఎటువంటి సాంకేతికతను ఉపయోగించాలో తెలుపుతుంది. సమస్య పిల్లవాడికి హానికరమైతే ఉపాధ్యాయునికి ఐఈపీ ద్వారా అది ముందస్తు గమ్యంగా మారుతుంది. దాని పూర్వ పర్యవసానాలు ఉపాధ్యాయుడు మార్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మూర్తిమత్వం, సహజ సామర్థ్యం, కుటుంబ సమస్యల వంటి ఇతర రిపోర్టులను వైయక్తిక విద్యా ప్రోగ్రాంలో చేర్చవలసి ఉంటుంది. వైద్య చికిత్సా పరీక్షలు. శారీరక చికిత్సలు. వృత్తి విద్యా చికిత్సకులు విద్యార్థులను తమ తమ రంగాల్లో పరీక్షిస్తారు. వాటికి ఎటువంటి అభ్యసనాలు చేయాలో వారే సూచిస్తారు. సమస్యను తగ్గించేందుకు వారు అనుకూల సాధనాలను వాడతారు. తరగతి గది అభ్యాసాలకు అవి ఎంతో దోహదపడతాయి. భాషా చికిత్సకులు పిల్లలను భాషారంగంలో పరీక్షిస్తారు. పిల్లల గ్రహణ స్థాయి, వ్యక్తీకరణ స్థాయి తెలియచేసే రిపోర్టులను వారు అందించడం జరుగుతుంది. తరగతి గది పిల్లవాడు ఇంగితాలను ఉపయోగిస్తూ ఉంటే అతడి పద సముదాయాన్ని మెరుగుపరచవచ్చని రిపోర్టు చెబుతుంది. అప్పుడు ఉపాధ్యాయుడు భాషాగమ్యాలను అనుగుణంగా మాట్లాడించేందుకు పిల్లవాడికి ఉద్దీపనలను కావిస్తాడు. విద్యాపరమైన

0: పరీక్షల రిపోర్టులు. బుద్ధిమాన్యం విద్య అర్థవంతంగా ఉండేందుకు ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం పాత్రను జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. పాఠ్యాంశ ఆధారిత పరీక్షకు ప్రస్తుత విద్యార్థి స్థాయికి మధ్య సమతౌల్యాన్ని పాటించవలసి ఉంటుంది. విద్యార్థి స్థాయిని సిఫారసు చేయవచ్చు. సభ్యుల సహకారం ఉంటే బృంద సభ్యులతో పరస్పర చర్చ ఎంతవరకు అవసరమో నిశ్చయించడానికి ప్రాధాన్యమవుతుంది. విద్యార్థులకు సౌకర్య విద్యను అందించేందుకు వివిధ నిపుణుల రిపోర్టులు పరీక్షలను చేర్చవలసి నా అవసరం ఎంతైనా ఉంది. రిపోర్ట్ రైటింగ్. ఏ ఉద్దేశంతో రిపోర్టు చేస్తున్నారో పరిగణిస్తే ఆ రిపోర్టు అర్థవంతమవుతుంది. అవి ధృవీకరణ పత్రాల జారీ కోసమా, నియమాల కోసమా, ప్రోగ్రామ్ ప్లానింగ్ కోసమా? రిపోర్ట్ రైటింగ్ను వైయక్తికంగా చేయాలి. సాధారణంగా ఉపాధ్యాయులు రిపోర్టులో వ్రాసిందే రాస్తూ ఉంటారు. వ్రాతలో బెడకబడి ఉన్నారు, ఆడడంలో సహకరించడం లేదు, వ్యక్తిగత అవసరాలకు తల్లిపై ఆధారపడుచున్నాడు వంటి కామెంటులు మనకి విద్యార్థి ప్రస్తుత పనిస్థాయిని చెప్పలేము. అది ప్రత్యేక విద్యా ప్రోగ్రాంలో తప్పించుకునే ధోరణి మాత్రమే అవుతుంది. రిపోర్టు రాసేటప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి. సమగ్ర పరీక్షా రిపోర్టు ధృవీకరణ పత్ర జారీకి నిర్ణయానికి దారితీస్తుంది. మనోవైకల్యం గల పిల్లలను గుర్తించుటకు అవసరమైన పరీక్షలు అన్ని ఖర్చులతో కూడుకున్నవి. వారి రిపోర్టులన్నీ భద్రపరిచి అవసరమైనప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. వీరికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. వారు చేసిన పనిని మరలా మరలా చేస్తూ ఉంటారు. అంతేకాక వీరిలో అభివృద్ధి నిదానంగా జరుగుతుంది. వీరు మిగతా పిల్లల వలె నిర్దిష్ట సమయానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చు. వీరు అభివృద్ధిని ఎంతవరకు చేరుకున్నారో, వారికి ఏ ఏ విషయాలందు అవగాహన ఏ స్థాయిలో ఉందో నమోదు చేయడం ద్వారా విద్యార్థి ఒక ఉపాధ్యాయుని నుండి మరొక ఉపాధ్యాయుని వద్దకు వెళ్లినప్పుడు ఆ విద్యార్థిని గురించి కొంత అవగాహన ఏర్పరచుకోవచ్చు. అంతేకాక ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లినప్పుడు మరలా మరలా అన్ని వైద్య పరీక్షలు చేయవలసిన అవసరం ఉండదు. ఇవి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో పిల్లవాణి స్థితి, అభివృద్ధి చెందిన తర్వాత వారి స్థితిని సరిపోల్చడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
1: ఇంతవరకు మీరు మేధో వైకల్యం గల పిల్లల సమాచార దస్తావేజులు, దాని ప్రాముఖ్యత అనే పాఠం బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి 2వ సెమిస్టర్ విద్యార్థుల కోసం శ్రీమతి కె. ఉమాదేవి వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చలనచిత్ర గీతం.

0: న్యాయం మీరే చెప్పాలి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:50 వస్తుంది. ప్రకటించిన అంశం కొద్దిసేపట్లో. ఆకాశవాణి

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనులకు సంబంధించిన వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క మోడెం తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవునా చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేదా ఆకులు పూర్తిగా

తెల్లగా మారతాయి. ఇనుపధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని ముక్కలపై పిచ్చికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచ్చికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపం కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ చొప్పున నీళ్లలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈనెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు 1.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుచు పురుగు ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4-6-9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతము పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే 1 ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో 1 ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే 1 ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటి పారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశమున్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30 నుండి 40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300 నుండి 450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్
2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరియడ్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2

0: 2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలిదశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థైమిథాక్సాన్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదల వరకు కోసి కుప్పగా వేసుకుని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా: పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము, ధూళి, తాలు, గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.
1: మీరు ఇంతవరకు చెరకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఏ విధంగా చేపట్టాలో సూచనలు విన్నారు. రేపటి కార్యక్రమంలో జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించిన వివరాలు వింటారు.

ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మేలుజాతి పశువుల ఉత్పత్తితో పశుగణాభివృద్ధి ఏ విధంగా సాధించవచ్చో పశువైద్య సహాయ శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయం వింటారు ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:00. ఒక చలనచిత్ర గీతం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రి మండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో

0: మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకుగాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4,399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4,398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన్ విశ్వాస్ ఆర్ జన్ భాగీదారీకి శక్తి కా ప్రతీక్.
0: ఈ సమావేశంలో 2,169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 डिसीजन वर टेकन इन टूडेज कैबिनेट मीटिंग. 1 डिसीजन कंसर्न्स द एक्सपेंशन ऑफ द अहमदाबाद मेट्रो, वाइल अदर 2 रिलेट टू अमरावती, द न्यू कैपिटल सिटी बींग डेवलप्ड इन आंध्र प्रदेश. द कैबिनेट अप्रूव द अहमदाबाद मेट्रो फेज 2 ए कॉरिडोर फ्रॉम कोटेश्वर रोड टू द एयरपोर्ट इन अमरावती. सेवरल सेंट्रल गवर्नमेंट ऑफिसेज विल बी ब्रॉट टुगेदर इन अ सिंगल कॉम्प्लेक्स. 2 प्रोजेक्ट्स हैव बीन अप्रूव्ड फॉर दिस पर्पस, आर रेजिडेंशियल कॉम्प्लेक्स एंड एन ऑफिस कॉम्प्लेक्स.
1: तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स.
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిశానాయకే, పాపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలనా సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్ జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ధి పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4,399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీరాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారత

0: భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్దతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆదేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్దతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్రమోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమంలో మేలుజాతి పశువుల ఉత్పత్తితో పశుగణాభివృద్ధి గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రామగోపాల్. కార్యక్రమం కంటే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ ఇప్పటికే

0: పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: పాలన, ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి, మేలుజాతి పశువుల ఉత్పత్తితో పశుగణాభివృద్ధి పరిచయ కార్యక్రమం.
5: దేశంలో జనాభా పెరుగుతుంది, జనాభాకు తగ్గట్టు ఆహారం ఉత్పత్తి, అలాగే పాల ఉత్పత్తి, మాంస ఉత్పత్తి కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో పాల ఉత్పత్తికి, మాంస ఉత్పత్తికి చక్కటి మేలుజాతి పశు సంపదను మనం వృద్ధి చేసుకోవాలి. మరి ఈ మేలుజాతి పశు సంపద వల్ల చక్కటి పాలు అత్యధిక ఉత్పత్తి, అలాగే మాంసం అత్యధిక ఉత్పత్తి సాధించవచ్చు. అయితే ఈ మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకునేందుకు పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి పిలిపించడం జరిగింది. వారిని అడిగి సంపూర్ణమైన సమగ్రమైన సమాచారం మనం తెలుసుకుందాం, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, కిరణ్ కుమార్ గారు.
6: నమస్తే సార్.
5: ముందుగా తెలియజేయండి, మన రైతులకు, పశు పోషకులకు, పశుపాలకులకు ఈ యొక్క మేలుజాతి పశు సంపదను వృద్ధి చేసుకోవాలంటే కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత గురించి ముందుగా తెలియచేయండి.
6: కృత్రిమ గర్భధారణ ప్రాముఖ్యత ఏంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర ఉన్న పశువులు ఎక్కువ వరకు 2 లీటర్లు, 3 లీటర్లు, 4 లీటర్లు అలా తక్కువ ఉత్పత్తిని మాత్రమే చేస్తున్నాయి. అలాంటి తక్కువ ఉత్పత్తి చేసే పశువును కూడా మనం 10 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్ల వరకు ఇంకా కూడా పెంచే సామర్థ్యం గల వీర్యాన్ని తెచ్చి వాటితో క్రాస్ చేసి వచ్చిన దూడల్ని కానీ మనం చక్కగా పెంచుకుంటే వాటి ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోగలం. దానికోసం ఈ కృత్రిమ గర్భధారణ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు లాగా కూడా అనుకోవచ్చు, ఒక ఎద్దును కూడా మనం పెంచుకోవచ్చు కదా అని. ఎద్దును పెంచుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే దాని వ్యయ భారం కూడా మళ్ళీ మన మీదే పడుతుంది, దానికి కావాల్సిన తిండి అంతా కూడా మనం మళ్ళీ దానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత చేసినా కూడా దానికి ఏదైనా వ్యాధి కానీ సోకితే దాని ఒక్కదాని వల్ల మనలో ఇంటి దగ్గర ఉన్న పశువులన్నింటికి ఆ వ్యాధి సంక్రమించే పరిస్థితి ఉంది. కొన్నిసార్లు అలాంటి వ్యాధులు మనకి బయటికి ఎటువంటి సింప్టమ్స్ కూడా చూపించవు అన్నమాట, వాటిలో అవి వచ్చి తగ్గిపోయి ఉంటుంది. కానీ ఆ వాటిలో ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ అనేది ఇంకా వాటి బ్లడ్లో, ఆ వీర్యంలో అనేది ఇంకా ఉండి ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడైతే ఆ పశువుని క్రాస్ చేస్తుందో ఆ వీర్యం ద్వారా దాన్ని కూడా సంక్రమిస్తుంది అన్నమాట ఈ పశువుకి.
5: మరి ఇటువంటి సందర్భంలో మన భారతదేశ ప్రభుత్వం కానీ మన యొక్క స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎటువంటి ఈ యొక్క కృత్రిమ గర్భధారణ కోసం వీర్యాన్ని సెంటర్స్, ఈ కలెక్షన్ సెంటర్స్ కానీ, మేలుజాతి ఈ యొక్క ఆవులను కానీ, మేలుజాతి గేదెలను కానీ, అంటే గేదెలు ఉత్పత్తి చేసేందుకు ఆ యొక్క దున్న పోతులు కానీ, ఆవు జాతిని ఉత్పత్తి చేసేందుకు పోతున్నటువంటి ఎద్దులను కానీ తయారు చేసి ఈ వీర్యాన్ని ఏ విధంగా స్టోర్ చేస్తుంది, ఈ స్టోర్ చేసినటువంటి దాన్ని ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు ఈ యొక్క కృత్రిమ గర్భధారణ కోసం ఈ విధంగా నిర్వహణ చర్యలు చేపడుతున్నారు, ఈ వివరాలు చెప్పండి.
6: ధన్యవాదాలు సార్, మంచి క్వశ్చన్ అడిగారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా తమ

0: పాత్రని పోషిస్తాయి సార్. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని ఉంటుంది. మన స్టేట్లో వచ్చేసి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క బోర్డు అనేది ఉంటుంది. వీర్యాన్ని పంచడానికి, పశు సంపదను పెంచడానికి లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అని అంటారు. వాటి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇది చాలా శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతుంది సార్. ఒక దూడ పుట్టి ఆ మగదూడ పుట్టించి ఆ మగదూడ నుంచి శమన్ కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని శమన్ చేసే సెంటర్ల వరకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా శాస్త్రీయమైన పద్ధతిలో ఎక్కడ చాలా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కడ ఎటువంటి క్రాస్ కంటామినేషన్ లేకుండా చేస్తారు. అది చాలా దీంతో చేస్తారు. ఫస్ట్ ఏంటంటే దూడ పుట్టించేటప్పుడు కూడా ఆ దూడ పుట్టాలి అంటే ఆ వీర్యం యొక్క పెడిగ్రీ అంటాం అన్నమాట. అంటే ఎలా అంటే దాని ఎద్దు గాని దాని తల్లి ఆవు గాని ఎంత పాలిస్తున్నాయి, వాటి సామర్థ్యం ఏంటి, అవన్నీ రికార్డు చేసుకుని వాటిలో బ్లడ్ పర్సంటేజ్ లో ఎంత వరకు ఆ జన్యువు అనేది ఉంది అది కూడా చూసుకొని అప్పుడు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత దానికి వీర్యం చేయబడుతుంది. ఏది హై వాల్యూ వీర్యాన్ని చేస్తారు. దాని ద్వారా పుట్టిన మగదూడని మళ్ళీ అన్ని రకాల టెస్టులు, అంటే దానికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా,
1: ఎన్ని
0: పరీక్షలు నిర్వహించి అప్పుడు అది వీర్యం ఇచ్చే దశకు వచ్చినప్పుడు ఆ వీర్యాన్ని కలెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా సైంటిఫిక్ గా ఎటువంటి కంటామినేషన్ లేకుండా కలెక్ట్ చేస్తూ దాన్ని చిన్న చిన్న స్ట్రాస్ లో దాన్ని మళ్ళీ స్టోర్ చేసి ఆ స్ట్రాస్ ని కూడా కోల్డ్ చైన్ లో మెయింటైన్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా వేడికి అవ్వదు అనమాట. నైట్రోజన్ గ్యాస్ లో -92 degrees దగ్గర దాన్ని స్టోర్ చేసి అలాగే దాంతో ఆ కంటైనర్స్ లోనే చిన్న చిన్న కంటైనర్స్ లో మనకి సెంటర్స్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ గోపాల మిత్రాలు బండి మీద తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా చిన్న చిన్న కంటైనర్ లో ఆ లిక్విడ్ నైట్రోజన్ వేసి ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తూ ఆ శమన్ని తీసుకెళ్లి ఓన్లీ రైతు ఎప్పుడైతే ఆవు దగ్గర మనం ఆ శమన్ చేస్తామో అక్కడే దాన్ని బయట తీసి దాన్ని మళ్ళీ థాయింగ్ అంటారనమాట. అంటే పశువుకి టెంపరేచర్ 38 నుంచి 40 degrees పశువు యొక్క లోపల ఉన్న టెంపరేచర్ కి మళ్ళీ ఈ వీర్యాన్ని తీసుకురావాలి. ఎందుకంటే మళ్ళీ ఇది యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు అది ఒక సెడెంటరీ దీంట్లో ఉంటది అనమాట, అంటే కదలకుండా స్టేజ్ లో ఉంటది. దాన్ని నీటిలో పెట్టి మళ్ళీ పశువు యొక్క లోపల ఉన్న టెంపరేచర్ ని మ్యాచ్ చేస్తూ అప్పుడు దాన్ని వీర్యాన్ని
1: ఉపయోగిస్తారు. ఉత్పత్తి దశలోనే చక్కటి నిర్వహణ చర్యలు, జాగ్రత్తలు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ సోకకుండా ఇటువంటి చర్యలను చేపట్టిన తర్వాత మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రాథమిక పశు వైద్యశాలలకు నైట్రోజన్ ద్వారా ఈ యొక్క ఫ్రిడ్జ్ల ద్వారా పంపిస్తారని చక్కగా వివరించారు. బాగుంది. అయితే ఈ ఆవులు కాకుండా మన గేదెలు కూడా ఇదే పద్ధతిలో చేస్తున్నారు. దున్నపోతులను ఆ వీర్యాన్ని సేకరించి చేయడం కూడా ఈ పద్ధతి కూడా అలాగే ఉందంటారా?
0: అలాగే సార్, దేనికైనా ఒకటే పద్ధతి సార్. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ దీంట్లో ఎన్డీడీబీ అనేది చెప్పారు కదా, అది దేశంలో ఒక్కొక్క మూలలో ఒక్కొక్క దాని సెంట్రల్ ని చేసింది అనమాట. కొన్ని దగ్గర జెర్సీ ఆవులనే సెలెక్ట్ చేస్తారు, ఆ ఏరియాలో ముర్రా జాతిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు, అక్కడ వేరే జాతిని సెలెక్ట్ చేయరు. ఇంకా గిర్ అని ఉంది గుజరాత్, గుజరాత్ లో అది పుట్టి పెరిగింది కాబట్టి అక్కడైతే కరెక్ట్ మంచి జన్యు అయితే దొరుకుతుంది అనేసి అక్కడే దాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు.
1: చాలా చక్కగా దేశమంతా ఇదే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆవులు గేదెల గురించి మీరు చెప్పారు. ఇప్పుడు మాంస ఉత్పత్తి కోసం గొర్రెలు మేకలు కూడా ఉంటాయి, వీటికి ఏమైనా ఇటువంటి పద్ధతులు చేపడుతున్నారా ప్రభుత్వం వారు? ఏ విధంగా ఆ వివరాలు ఒకసారి మాకు తెలియచేయండి.
0: కృత్రిమ గర్భధారణ అనేది చిన్నజీవాల్లో కూడా ఉందండి, కాకపోతే అది ఇంకా మనకి ఫీల్డ్ లెవెల్లో అయితే మనం ఇంకా అవలంబించడం లేదు. ఇంకా అది కాలేజీల్లో రీసెర్చ్ స్టేషన్ లోనే ఇంకా కొంచెం చేస్తున్నారు, ఎందుకంటే దాని ఎకనామికల్ దీన్ని బట్టి. కాకపోతే మనం దీంట్లో ఇంకో పద్ధతిని అవలంబించవచ్చు. ఎలా అని అంటే ఇప్పుడు మనకి నెల్లూరులో ఉంది నెల్లూరు జడోపి అని ఉంది, ఆ బ్రీడ్ ఉంది, అలాగే ఇలా ప్రాముఖ్యత చెందిన బ్రీడ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. అక్కడికి ఆ ఏరియాకి వెళ్ళి మన పశు వైద్యుల ద్వారా గాని ఎవరి ద్వారా గాని ఒక మేలైన జాతి పొట్టేల్ని గాని మనం ఎంచుకొని, అంటే గవర్నమెంట్ కూడా అలాంటి సబ్సిడీలు మేలైన జాతి పొట్టేల్ని సబ్సిడీ కింద మనకి చేస్తుంటారు. అవి అందరికీ అందినా కూడా ఇంకా మనకి ఆసక్తి ఉంటే మనం కూడా ఆ విధంగా ప్రతి సంవత్సరం కాపైనా ఒక 2 సంవత్సరాలకైనా పొట్టేల్ని అనేది మందలో గాని మార్చగలిగితే ఆటోమేటిక్ గా మందలో ఉన్న పిల్లలు జన్యు మార్పిడి జరిగి ఇచ్చే పోషణ బాగా తీసుకొని త్వరగా అవి వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అదే గాని అదే మందులో ఉన్న పొట్టేల్ని దాన్ని అలా రిపీట్ చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే అబార్షన్స్ అవ్వడం, కొన్ని ఇబ్బందులతో గొర్రె పిల్లలు పుట్టడం, నడవలేకపోవడం, కాళ్ళు ఇలా వంకరలు పోవడం, ఇలాంటి జన్యుపరమైన కొన్ని వ్యాధులు వచ్చేస్తాయి.
1: ఇటువంటి సందర్భంలో ఎటువంటి మేలుజాతి గొర్రె పొట్టేళ్ళని తీసుకోవాలా, ఇవన్నీ మందకి ఎన్ని తీసుకోవాలా, దానికి ఏమైనా లెక్క ఉందా? వందకు ఒక పొట్టెలు పెట్టుకోవాలా, గొర్రెలకు ఒక పొట్టెలు పెట్టుకుని దాన్ని దాటించడం గాని గర్భధారణ చేయడం గాని ఇటువంటి ఏమైనా చక్కటి వివరాలు ఏమైనా ఉన్నాయి మన గొర్రెలు పోషించే వాళ్ళకు మేకలు పోషించే వాళ్ళకు వివరాలు చెప్పండి.
0: ఒక 100 నుంచి 200 ఉన్న గొర్రెలు మందలో మనం ఒక పొట్టేలు అయితే సరిపోతుందండి, లేదు మనకి ఆయన అనిపిస్తే 2 వరకు పెట్టుకోవచ్చు.

0: ఒకటి నుంచి రెండు వరకు పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. దాన్ని మినిమం ఒక సంవత్సరం అయితే ఇంకా మంచిది, 2 సంవత్సరాలకి ఎలా అయినా దాన్ని మార్చుకోగలిగితే ఇంకా మనం మంచి దాని వృద్ధిని మనం అందుకోగలం.
1: మేలుజాతి గొర్రెలను పొట్టేలను పెంచుకోవచ్చు, మాంసానికి బాగుంటుందంటారు. మరి ఇదే పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యశాలలో వైద్యాధికారులు ఉంటారు, వారిని యొక్క పర్యవేక్షణ ఏమన్నా ఉంటే బాగుంటుందంటారా? వీరు ఈ యొక్క పశు పోషకులు పశుపాలకులు వీరి యొక్క సహకారం తీసుకోవాలంటారా? వైద్యాధికారుల సహకారం ఏ విధంగా వాళ్ళ సహకారం తీసుకోవాలి? ఏ విధంగా ఆ గొర్రె పొట్టెలను తీసుకొని మందలో కలిపి చక్కటి మేలుజాతి గొర్రెలు మేకలను ఉత్పత్తి చేసుకోవచ్చు అంటారు?
0: తప్పకుండా సార్, ఎందుకంటే దగ్గరలో ఉన్న పశు వైద్యుడిని ఎప్పుడైనా సంప్రదించాలి. ఎందుకంటే అతనుకున్న అవగాహన అతను దాన్ని బట్టి మీ మందని ఒకసారి పరిశీలించి మీ మందలో ఏంటి ప్రాబ్లం ఉందని ఆయన కనుగొని దాన్ని తగ్గట్టుగా మీకు సూచనలు ఇస్తారు. అలాగే పొట్టేలు విషయంకి వచ్చినప్పుడు మనకి అంత రైతుగా మీకున్న ఎక్స్పీరియన్స్ మీకు ఉండొచ్చు, కానీ పశు వైద్యునికి వెళ్ళడం ద్వారా ఏంటంటే మీకు బెనిఫిట్ అవుతుందంటే మనకి ఒక స్కోర్ అనేది ఉంటది అనమాట, బాడీ స్కోర్ అనేది ఉంటది. దాన్ని బట్టి పశు వైద్యుడు ఒక మేలు జాతి పొట్టేల్ని కరెక్ట్ గా శాస్త్రీయ పద్ధతిలో దాన్ని ఎంపిక చేస్తారు, ఎంపిక చేసి మీకు అది ఉపయోగపడేలా చేస్తారు. కాబట్టి ఒక శాస్త్రీయ పద్ధతిలో వెళ్తారు కాబట్టి పశు వైద్యుని యొక్క సలహాలు మీకు ఎలా అయినా ఉపయోగపడతాయి.
1: మరి ఇటువంటి సందర్భంలో మీరు అన్నారు నెల్లూరు జాతి జోడోపి గొర్రెలు పొట్టేళ్లు చాలా బలంగా ఉంటాయి, బలిష్టంగా ఉంటాయి, చక్కటి మాంసాన్ని ఇస్తాయని. మరి ఇటువంటి ఆ యొక్క గొర్రె పెట్టెలు తెచ్చుకొని మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ దక్కన్, ఎందుకంటే దక్కన్ గొర్రెలు ఈ యొక్క పద్ధతులు వేరే ఉంటాయి కనుక చిన్నగా ఉంటాయి కంపేర్ చేస్తే వాటితో మనం చేస్తే, మరి ఆ గొర్రె పొట్టెలు తెచ్చుకొని ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ఎటువంటి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎందుకంటే అది నెల్లూరు అంటే కనీసం అంటే 4-5 వందల దూరం ఉన్నటువంటి పరిస్థితి, అక్కడి నుంచి తెచ్చుకొని చేసుకోవడం ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయా? లేదు తెచ్చుకొని ఏ విధంగా జాగ్రత్తగా మందలో కలపాలి ఈ యొక్క పశు వైద్యుని సంప్రదించి ఆ వివరాలు ఒకసారి.
0: ఏ పశు అయినా కూడా మనం తీసుకొస్తున్నాం అని అంటే తీసుకొచ్చిన వెంటనే మందలో కలపకూడదండి, దాన్ని కొన్ని రోజులు మనం విడిగా ఉంచాలి. దాన్ని క్వారంటైన్ అంటారు, ఎందుకంటే అక్కడ నుంచి ఏమైనా జబ్బులు కానీ ఏమైనా అక్కడ నుంచి సంక్రమించాయి అని అనుకోండి, అది త్వరగా మన మందులో కూడా వచ్చి మన మందులో ఉన్న మిగతా పశువులు కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి దాన్ని తీసుకొచ్చి కొన్ని రోజులు మనం అబ్జర్వ్ చేశాక దానికి ఎటువంటి వైద్యుని సంప్రదించిన తర్వాత దానికి ఎటువంటి జబ్బులు ఏమి లేవని తెలుసుకున్న తర్వాత దానికి కావాల్సిన టీకాలు దానికి కావాల్సిన అన్ని చేసిన తర్వాత అప్పుడు మనం దానికి మందులోకి విడిచిపెట్టుకోవాలండి.
1: తర్వాత మీరు జోడోపి గొర్రెలు అన్నారు నెల్లూరుకు తీసుకొస్తారు, అక్కడ ఏమైనా పశు వైద్యులు ఏమైనా పరిశీలించి చక్కటి గొర్రె పొట్టేళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
0: మనం ప్రభుత్వ పథకం ద్వారా వెళ్ళినప్పుడు పశు వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు అన్ని విధాలుగా గైడ్ చేస్తారండి. మన సొంతంగా మనం వెళ్ళినప్పుడు ప్రాంతీయంగా ఎవరైనా పశు వైద్యుల్ని మనం సంప్రదించి చేసుకోవచ్చు, అందులో ఎవరైనా సహకరిస్తారు, అందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు.
1: అయితే అక్కడ పశు వైద్య అధికారులతో ఈ యొక్క పొట్టేళ్లను పరీక్షించడం, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ జోడిపి గొర్రెని పశు వైద్యాధికారితో పరిశీలింపజేయడం, చేసిన తర్వాత మందలు కలపడం, ఈ విధంగా చేస్తుంటారు. అయితే జోడిపి గొర్రె పొట్టేళ్లకు మన దక్కన్ పొట్టేళ్లకు తేడా ఏముంటుంది? మాంస ఉత్పత్తిలో ఎన్ని కిలోల ఉత్పత్తి క్రాసింగ్ తర్వాత చేసే అవకాశం ఉంటుంది మన తెలంగాణ ప్రాంతంలో, వివరించండి.
0: అంటే మీరు ఇప్పుడే చెప్పారు అవి కొంచెం పొట్టిగా ఉంటాయి అని. మనం జడోపి వచ్చేసరికి 9 నెలల్లో మీకు అది 20 నుంచి 25 కేజీలు అందుకుంటది అండి, 20 కేజీల మాంసాభివృద్ధిని అందుకుంటది, అంత త్వరగా అందుకుంటది. మనం దానికి కావాల్సిన సదుపాయం, దానికి కావాల్సిన దానా మేత గాని మనం సమకూర్చి సరైన టైంలో నట్ట నివారణ మందులు పట్టి, ఎందుకంటే గొర్రెలు ఎప్పుడు భూమి పైన ఉన్న వస్తువులనే తింటాయండి, మేకలు అయితే పైన ఉన్న వస్తువులు తింటాయి. ఇప్పుడు భూమిలో ఎక్కువ తింటాయి కాబట్టి ఏ చిన్నది ఉన్నా కూడా దాని పొట్టలోకి ప్రవేశించే ఇది ఉంటది, అలాగే పరాన్న జీవులు కూడా ప్రవేశిస్తాయి. కాబట్టి నట్ట నివారణ మందులు అనేవి కంపల్సరీ టైం సరికి వేసుకోవాలి, అలాగే వాటికి కావాల్సిన టీకాలు కూడా సరైన టైంలో వేసుకుంటే మనకి 9 నెలల్లో 20 నుంచి 25 కేజీల మాంసాభివృద్ధి అందే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా రైతుకి తక్కువ టైంలో ఎక్కువ మాంసాభివృద్ధి వస్తుంది, కాబట్టి 9 నెలల నుంచే రైతు దాన్ని అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది అనమాట. ఇంకా దాన్ని కొంచెం పెంచుకొని ఇంకా సంవత్సరం వరకు ఉంచుకున్నా కూడా అతనికి లాభమే తప్ప అందులో నష్టం ఉండదు, కాబట్టి ఆ విధంగా రైతు లాభపడే అవకాశం.
1: కిరణ్ కుమార్ గారు, మేలుజాతి పశు సంపదను మనం సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పశు సంపదను ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, పశు ఘనాభివృద్ధి అంటాం, పశు ఘనాభివృద్ధిని ఏ విధంగా పెంపొందించుకోవాలి, పెంపొందించుకోవాలంటే ఎటువంటి మార్గాలు రైతు సోదరులు పశు పోషకులు పశుపాలకులు అవలంబించాల్సిన అవసరం ఉంది, వివరించండి.
0: పశు గణాభివృద్ధి కన్నా ఈ టాపిక్ కృత్రిమ గర్భధారణ కాబట్టి పశు గణాభివృద్ధి ఎక్కువ పశువుల్ని మనం పెంచుకోవడం కన్నా ఉన్న పశువుల్ని ఎక్కువ ప్రొడక్టివిటీ తెచ్చుకునే పద్ధతి ఈ కృత్రిమ గర్భధారణ కానీ.

0: సక్రమంగా వాడుకుంటే మనం ఉన్న పశువులనే ఎక్కువ పాలు ఇచ్చే విధంగా మనం మార్చుకోవచ్చు. దాని ద్వారా జరిగే ప్రయోజనాలు ఏంటంటే, ఒక చిన్న కుటుంబం, నలుగురు నివసించే ఒక కుటుంబం, ఒక తండ్రి ఒక ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో మనం 2 ఆవులు కానీ పెట్టుకోగలిస్తే, 2 ఆవులు ఒక్కొక్కటి 15 లీటర్లు పాలు ఇస్తుంది అని అనుకోండి. వాళ్ళు దాని మీద వ్యవసాయంతో పాటు దాంట్లో వచ్చే ఎరువుని వాడుకోవచ్చు, పేడని ఎరువు కింద, సేంద్రీయ ఎరువు కింద వాడుకోవచ్చు. అలాగే దాని వచ్చిన మూత్రాన్ని కూడా మనం ఎరువు కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చిన పేడని ఇంకా కావాలంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి గోబర్ గ్యాస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, దాన్ని వంట చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇంకా ఆ పాలని రోజు అమ్మడం వల్ల వాళ్ళకి రోజు దినదిన జరిగే ఖర్చులు, ఇంట్లో జరిగే ఖర్చులన్నింటికి అదొక భరోసా ఇస్తుంది. ఆ విధంగా పశువు సంపదన అనేది ఒక, ఇందులో మళ్ళీ ఎక్కువ గృహిణులు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి మహిళలను కూడా వృద్ధి చేసినట్టు ఉండదు కాబట్టి ఈ మహిళలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి ఆ విధంగా ఈ కృత్రిమ గర్భధారణ వాడుకొని అధిక ఉత్పత్తి ఇచ్చే పశువులు కానీ, ఎక్కువ పశువులు ఉన్నప్పుడు వాళ్ళ నిర్వహణ వ్యయం కూడా పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఉన్న 2 పశువులనే ఎక్కువ పాలు ఇచ్చే పశువులు కానీ పెట్టుకుంటే వాళ్ళకి నిర్వహణ వ్యయం తగ్గుతుంది, వాళ్ళు కష్టపడే శ్రమ కూడా ఎంతో కొంత తగ్గుతుంది, వాళ్ళకి ఆ విధంగా మేలు చేకూరుతుందని.
1: అయితే మీరు తెలియజేయడం ఏంటంటే, ఈ పశువులను ఈ విధంగా పెంచుకోవడం వల్ల చక్కటి లాభాలు రైతులు ఈ పశు పోషకులు పొందగలరని మీరు వివరిస్తున్నారు. ఇది కాకుండా దేశమంతా మనం పశువులను ఎక్కువగా పెంపొందించుకోవాలంటే ఈ యొక్క పశు ఘనాభివృద్ధిని ఎక్కువగా పెంచుకోవాలా అంటే, ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లో కొందరు ఈ మధ్య కాలంలో ఫార్మ్ హౌస్ లో కూడా ఎక్కువగా పశువులను తెచ్చి పెంచుతున్నారు, ఇటువంటి కార్యక్రమాలు దేశమంతా ఏ విధంగా జరుగుతున్నాయంటారు? ఒకవేళ జరుగుతున్న సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉందంట?
0: దేశమంతా అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్, ఎన్ఎల్ఎం స్కీమ్స్. ఇలాంటి స్కీమ్స్ వల్ల ఏంటంటే, ఒక పశువుల్ని మనం పెంచుకోవడం ద్వారా మనం గానీ దాన్ని కరెక్ట్ గా నిర్వహిస్తే గవర్నమెంట్ అనేది మనకి సబ్సిడీ అనేది కూడా ఇస్తుందన్న, మన నిర్వహణ వ్యయంలోనూ మన షెడ్ కట్టుకోవడానికి అన్నింటికి కూడా సబ్సిడీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆ విధంగా కూడా తోడ్పడుతుంది. అలాగే దేశవాళీ ఆవులను కూడా మనం వృద్ధి చెందించాలి, ఎందుకంటే బయట నుంచి వచ్చే ఆవులు మన ఎన్విరాన్మెంట్ కి సెట్ అవుతాయో లేదో, మన దేశంలో ఉన్న ఆవుల్ని మనం ఎక్కువ పాలు ఇచ్చే ఆవుల్ని కానీ మనం డెవలప్ చేసుకోగలిగితే మనకి ఆ విధంగా డిసీజ్ రెసిస్టెన్స్ అన్ని ఉంటాయి కాబట్టి అవి ఇంకా ఉపయోగపడతాయి. గిర్ గాని సాహివాల్ గాని ఇలాంటి ఆవుల్ని ప్రోత్సహించడానికి దానికి కూడా కొన్ని స్కీమ్స్ అనేది గవర్నమెంట్ అనేది అవలంబిస్తుంది. ఆ విధంగా గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది. ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉంది మనం చేయాలి, మన పాల ఉత్పత్తిని చేయాలి అని అంటే, ఇప్పుడు రోజుకి ఇప్పుడు ఎన్నో ప్రైవేట్ డైరీ కంపెనీస్ వస్తున్నాయండి, మన పాలని వాళ్ళు ఆర్గానిక్ అని అలా అని వాళ్ళు అమ్మి పెడుతున్నారు, వాళ్ళు ఇచ్చే రేట్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి. అవన్నీ మనం ప్రోత్సాహాలుగా అనుకుని మన పశు సంపదని కానీ మనం కరెక్ట్ వృద్ధి చెందుకొని వాళ్ళు చెప్పే విధానంలో కానీ మనం నడుచుకుంటే మనకి మంచి ఆదాయం వస్తుంది కాబట్టి ఇవన్నీ కొంచెం అందరూ ఆలోచించాల్సిందిగా కోరుచు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం మనం ప్రోత్సాహం అందించినప్పుడు మనం వేరే రాష్ట్రం నుంచి కానీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా కానీ మేలు జాతి పశువులు మనం తీసుకొస్తాం. తీసుకొచ్చేటప్పుడు మనం కొన్ని మర్చిపోతున్నాం. ఏంటంటే అది మొన్నటి వరకు ఆ ఎన్విరాన్మెంట్లో అది పెరిగింది, దాన్ని మనం కొత్త ఎన్విరాన్మెంట్కి తీసుకొస్తున్నాం. అంటే ఈ ఎన్విరాన్మెంట్కి అది అలవాటు పడే వరకు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ ఉన్న అదే ఎన్విరాన్మెంట్ మనం మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేయకపోయినా మనం ఎంతో కొంత దానికి సహాయం అందించాలి. అలాగా రాగానే దానికి కావాల్సిన నట్ట నివారణ మందులు ఇవ్వడం కానీ, టీకాలు ఇవ్వడం కానీ, దానికి కావాల్సిన దాణా, అక్కడ ఏదైతే దాణా వాడారో మనం అదే దాణా ఇక్కడ కంటిన్యూ చేయకపోయినా ఒకేసారి దాణా అనేది ఎప్పుడు మార్చకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే పశువు యొక్క కడుపులో ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా, ప్రోటోజోవా, అలా చిన్న చిన్న ఉంటాయి అన్నమాట, అవే దాన్ని డైజెస్ట్ చేస్తాయి. అవి ఒకేసారి షాక్లోకి వెళ్తాయి, షాక్లోకి వెళ్ళి ఇండైజెషన్ అనేది అవుతుంది. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే దానాని మెల్లమెల్లగా రోజు రోజుకి మన దానాన్ని అలవాటు చేస్తూ పాత దానాన్ని తగ్గించుకుంటూ అలా అలా అలా అలా గ్రాడ్యువల్గా పెంచాలి. అలా అలా కొన్ని జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే, మనకి అవగాహన ఉంది చిన్నప్పటి నుంచి మనం పశువులు పెంచాము అని అంటే మనం ఒకేసారి ఎక్కువ పశువులు తెచ్చుకోవచ్చు. కానీ కొంతమంది అవగాహన లేకుండా ఒకేసారి 10-20 పశువుల్ని పెంచడం స్టార్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక పశువుని తెచ్చుకొని 1 సంవత్సరం దాని పాటు దాన్ని చూసి అది ఎలా బిహేవ్ చేస్తుంది, హీట్ ఎప్పుడు వస్తుంది, దానికి ఏ టైంలో మనం సమన్ చేయాలి, ఏ టైంలో దానికి వ్యాక్సిన్ చేయాలి, ఏ టైంలో ఎలాంటి జబ్బులు వస్తాయి అని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా అలా చిన్న చిన్నగా పెద్దగా వెళ్తే ఇంకా మంచిదండి. లేదు అంతకన్నా ఇంకేం మంచిది, మన దగ్గరే కృత్రిమ గర్భధారణ మనకి ఉంది కాబట్టి మంచి వీర్యం మనం సప్లై చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి మన దగ్గర లోకల్ గా తెచ్చుకున్న పశువుల్ని కొంచెం గ్రాడ్యువల్ గా అలా వాటిని జన్యుని పెంచుకుంటూ దాని కెపాసిటీని, ప్రొడక్షన్ పెంచుకుంటూ చేసుకుంటే అవి ఈజీగా మన ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ అయిపోతాయి, మనకి తక్కువ రిస్క్ తో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందండి.
1: చాలా చక్కటి వివరాలు మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత గురించి తెలియజేయడమే కాకుండా

0: అవి ఏ విధంగా మనం పెంచి పోషణ చేయాలి, తర్వాత కృత్రిమ గర్భధారణ మన పశు వైద్యశాలలో అందుబాటులో ఉంది, ప్రభుత్వం కూడా ఈ యొక్క సెమిని కూడా రిజర్వ్ చేస్తుంది అని తెలియజేస్తున్నారు, తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఒక పశువును వేరే దూర ప్రాంతం నుంచి తెచ్చినప్పుడు ఏ విధంగా అలవాటు చేసుకోవాలా, దాని దానను మార్చకుండా అన్న వివరాలు చాలా సవివరంగా మన రైతు సోదరులకు తెలియచేశారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.
1: ధన్యవాదాలు.
2: మేలుజాతి పశువుల ఉత్పత్తి

రేపటి కార్యక్రమంలోని అంశం తెలియజేసుకుని ఈ కార్యక్రమానికి ముగింపు చెప్దాం. రేపు రాత్రి 7:15 రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి ఆయిల్ పామ్ సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి లైవ్ ఫోన్ ఇన్ ఉంటుంది. కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శ్రీమతి టి హిమబిందు గారు రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు రేపు రాత్రి 7:15.

0: ఈనాటి ఇల్లు వకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఈరోజు రాత్రి 8:03 బరువు బాధ్యత. నాటికి వింటారు రచన శ్రీ ఐతా చంద్రయ్య. రాత్రి 10:00 రాగంతానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయూం గారు.
4: నమస్కారం అండి.
3: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది కదా ఖయూం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
4: అందుకే నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం కొత్తగా ఫేజ్3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్ కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్ లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. ఇంకోటి చూసుకుంటే దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులు అందరూ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్లు, ఇప్పుడు దీన్ని 9,000 పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీలు సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా 1 టైమ్ సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది.

0: టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకుని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి ఫస్ట్ 1కి ఫేజ్ 1కి ఫేజ్ 2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
1: అంటే శిక్షణలో ఏ రంగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
0: ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్ని చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయింది అనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మాక్సిమం అండి మంచి కంపెనీలు ఉన్నాయి, అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో PMKVY ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు 1st వర్షన్ జరిగింది, 2nd వర్షన్, 3rd వర్షన్, ప్రజెంట్ 4th వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే PMKVY అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అన్న ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు

0: ఫీల్డ్ టెక్నీషియన్ కంపెనీ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డికేడబ్ల్యూ కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డికేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమ్ సింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలప్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే, ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే, టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా.
0: అవునండి, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్నట్టు శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుయబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చూస్ చేసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక్క సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా APSDC మరియు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా APSDC వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో

0: డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

ఈరోజు రాత్రి 8:03 బరువు బాధ్యత నాటిక ప్రసారమవుతుంది. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోని వివిధ అంశాలు, ప్రవేశపెట్టిన పథకాలపై ఆకాశవాణి ఢిల్లీ వార్తా విభాగం ప్రసారం చేస్తున్న ప్రత్యేక ధారావాహిక వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. పీఎం మోదీ పరిపాలన సంస్కరణలు అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్సీడీఏ లోగో, అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించారు. అనంతరం నూతన భవనంలోని తన కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుకు హోంశాఖ ఇచ్చిన మెమో అక్రమమని కోర్టు స్పష్టం చేసింది. జీవో 121ని అనుసరించాలని సూచిస్తూ ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. మెట్రో స్టేషన్ల కింద పాదచారుల బాటల్లో స్టాల్స్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ కోరుతోంది. పాదచారుల బాటలను స్టాల్స్కు లీజుకివ్వడంపై దాఖలైన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. ఫుట్పాత్ స్థలాన్ని అద్దెకు ఎలా ఇస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ హెచ్ఆర్ఎంఎల్కు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ జిల్లా తోషం గ్రామ సభలో పాల్గొన్న డీజీపీ సివి ఆనంద్ గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలని కోరారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, ఉపాధిపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఈ సందర్భంగా ఆయన స్థానిక గ్రామీణులు, ఆదివాసీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు రేపు ఉదయం 11:30 ఆన్లైన్లో విడుదలవుతాయని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తల్లిదండ్రుల సౌకర్యార్థం మార్కులను https://tgbie.cgg.

www.govv.in లేదా https://results.cgg.gov.in వెబ్సైట్స్ లో అందుబాటులో ఉంచనున్నారు. కృత్రిమ మేధ ఇప్పటికే ఎంతో స్మార్ట్ గా ఉందని బిలియనీర్ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. రాబోయే 1-2 ఏళ్లలోనే మనుషుల సామర్థ్యాలను మించిపోయే ఏఐ ఏజెంట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. భవిష్యత్తులో మానవ మేధస్సును ఏఐ అధిగమించబోతోందని ఎలన్ మస్క్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:04. ప్రకటించిన అంశం వెంటనే.
1: ఆకాశవాణి బరువు బాధ్యత నాటిక వింటారు. రచన శ్రీ ఐతా చంద్రయ్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు సాకేతరాం శ్రీ బొమ్మగాని రాజేంద్ర గౌడ్, వెంకట్రామయ్య శ్రీ ఐరేణి మురళీధర్ గౌడ్, సుభద్ర శ్రీమతి తంగడ పద్మజ శర్మ, ధర్మారావు శ్రీ భవానీశంకర్, కల్పన శ్రీమతి ఖండే సునీత, సుగుణ శ్రీమతి జ్యోతిలక్ష్మి దేశ్పాండే. వినండి బరువు బాధ్యత నాటిక.

0: ఇగో ఏమయ్యా, నీ పేరు వెంకట్రామయ్య కాబట్టి మన ఒక్కగానొక్క కొడుకు పేరు సాకేతరామ్ అని పెట్టుకున్నాం కదా.
1: అయితే ఏమైంది సుభద్ర, పేరులో ఏమున్నది పెన్నిధి? నా కొడుకు శ్రీరామచంద్రుడు లాంటి వాడు.
0: మంచిగానే ఉన్నది బట్టు. ఆనాడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట జవదాటకుండా అరణ్యవాసానికి పోయిండు. ఈనాడు మన సాకేతరాముడు నీ మాట మీదికెళ్ళేనా అమెరికా పోయేందుకు సిద్ధమవుతున్నాడు?
1: అదేమీ లేదు, వాడు పొట్టపూడి కోసం అమెరికా వెళ్ళడం నాకేమీ ఇష్టం లేదు.
0: ఏమయ్యా, మనకు వాడొక్కడే కదా సంతానం, అందుకే కదా చాలా గారాభంగా పెంచుకున్నాం. చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివించాం కదా, ఇంజనీరింగ్ డిగ్రీ కూడా మంచి హాస్టల్లో ఉంచి చదివించాం.
1: అత్తారింట్లో అన్ని ఉన్నా అల్లుడి నోటో సరి ఉందన్నట్టు ఇంత పెద్ద దేశంలో వానికి తగిన ఉద్యోగమే దొరక్కపాయే, అమెరికాలో దొరికిందాయే.
0: పట్టుబట్టి ప్రయత్నం చేస్తే ఇక్కడే దొరికేది, ఈ దేశంలోనే ఉండేటోడు. అయినా వానికి విదేశాలకు వెళ్లాలని మోజుంది కాబోలు. సూటు బూటు వేసుకుని ఇక్కడే ఉండొచ్చు కదా, ఉండడట.
1: వాణ్ణి అడుగుదాం. సాకేత, రే సాకేతరామా.
2: అబ్బా ఏంది నాన్నా, ఊక పిలుస్తావు? నేను రేపే అమెరికా పోవాలని లగేజ్ అర్దుకుంటున్నా.
0: రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోయినట్టు నువ్వు విదేశాలకు వెళ్లడం తప్పదారా?
1: సాకేత, నువ్వు గట్టిగా ప్రయత్నించి ఇక్కడే ఉండిపోరా, పుట్టకూటి కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు, నీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోరా.
2: అబ్బా నాన్నా, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే మాటలు కాదే, మంచి జీతం, హాయిగా ఉండొచ్చు, నేను సుఖంగా ఉండడు మీకు ఇష్టం లేదా చెప్పురి?
0: ఇప్పుడు నీ సుఖమే మా సుఖంతి, మీ నాయనదేమో ప్రైవేట్ ఉద్యోగమాయే.
2: అగో గందుకేనమ్మా, నేను అక్కడ గనుక ఉద్యోగం చేసిందంటే మీకు డబ్బులు పంపిస్తా, అప్పుడప్పుడు వచ్చిపోతుంటా కూడా.
1: విదేశాలకు వెళ్ళిన వారు అక్కడనే ఉంటున్నారు, నాకు డబ్బులు సంపాదించుకుని ఎవ్వరూ తిరిగి రావడం లేదు.
0: నిన్ను పెద్ద చదువులు చదివించి ఖర్చులన్నీ భరించింది నా తమ్ముడు, వానికి కూతురు కల్పన ఒక్కతే సంతానం, దాన్ని నీకిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే నిన్ను చదివించిండు. కల్పనను పెళ్లి చేసుకుని నీ ఎంట తీసుకెళ్లరా?
1: ఈ ఆలోచన బాగుందిరా సాకేత, ప్రయాణం వాయిదా వేసుకో లేదా క్యాన్సిల్ చేసుకో.
2: పెండ్లా, ముత్తాతల కాలం నాటి ముత్తమ్మలెక్కున్న ఆ కల్పనతోట ఏంది నాకు పెండ్లి?
0: గట్లంటవేంద్రా, కల్పన కలికితురాయి, దానికి కాలంకరా చెయ్యంకరా ఎర్రగుంటది మంచిగుంటది.
2: అబ్బా అమ్మా, నువ్వేం మాట్లాడకే, కాళ్ళు చేతులు రంగు మంచిగుంటే సరిపోతాయా? రంగుకు తగిన హంగులుండాలే, మోడ్రన్ గౌన్ గాని జీన్స్ గాని వేసుకోవాలి, పాత పురాణం పాత్ర లెక్క పరికిని ఓని సన్నని బండరాయి లెక్క జుట్టు జడ ఏం బాగుండదు.
1: ఓహో ఏదిరో, తొండ ముదిరి ఊసరి లేనట్టుగా గవే మాటలు రా. కల్పన

0: అది అసలు చూసారైన తెలుగు సంస్కృతి డ్రెస్ వేసుకుంటుంది అప్సరసలాగుంటుందిరా.
1: నువ్వు కల్పనను పెళ్లి చేసుకోకపోతే నా తమ్ముడు ధర్మారావు మరదల సుగున ఏమైపోతారా? మా తమ్ముడు చేసిన మేలు మరిసిపోతే చెడ్డవాడివైపోతావు.
2: అబ్బా, ముందు నన్ను అమెరికా ఉద్యోగంలో చేరనివ్వండమ్మా. అయినా గప్పుడే పెళ్లికి తొందరైందట.
1: సరేరా, మా తమ్మునికి నచ్చ చెప్తా. నువ్వు కల్పనను తప్పక పెళ్లి చేసుకోవాలి మరి.

0: అనుకున్న మాట నిలబడుతుంది.
1: అది అది నిజమే గాని తమ్ముడు, గద్ద కోడిపిల్లను ఎగిరేసుకుపోయినట్టు వాణ్ణి అమెరికా విమానం ఎగిరేసుకుపోయింది కదా. అక్కడ ఉద్యోగం అయ్యే
0: అక్కడ ఉద్యోగం చేస్తుంటే ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలిగా. మీ బాధ్యత కూడా తీరిపోతుంది కదా అక్క, ఫోన్ చేసి వాణ్ణి పిలిపించండి. బావా వాణ్ణి సెలవు పెట్టరమ్మనండి, మంచి ముహూర్తాలు ఉన్నాయి బావా, వానికి కల్పనకి పెళ్లి చేసేద్దాం.
1: అట్లనేరా, ఫోన్ చేద్దాంలే తమ్ముడు. అట్లనే గాని
0: ఇప్పుడే ఫోన్ చేయి బావా, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, అందరూ వినొచ్చు.
2: ఫోన్ తీసిండు, ఫోన్ తీసిండు. హలో హలో సాకేత, బాగున్నావా?
3: బానే ఉన్నా గానీ ఇప్పుడు ఇక్కడ రాత్రి అవుతుంది నాన్న, చెప్పు ఇప్పుడు ఫోన్ చేసినవేంది?
2: రే సాకేత, ఎప్పుడు నేనే ఫోన్ చేయాలరా, చేసినప్పుడు అట్లా కోపంతో కట్ చేస్తావు. నువ్వు కూడా మాకు ఫోన్ చేస్తే బాగుంటుంది కదా బిడ్డ.
3: అబ్బా పాత పురాణం ఎందుకు గాని, ఇప్పుడు సంగతి ఏందో జల్దీ చెప్పు నాన్న.
2: ఇగో ఇగో ఫోన్ మీ అమ్మకిస్తున్నా, మాట్లాడు. తీసుకో తీసుకో.
3: అమ్మా ఏందే నీ నసుగుడు, నాకు తీరిక లేదు గాని జల్దీ చెప్పు.
1: అరే నువ్వు గట్లంటే మా గుండెలల్లా గుమ్మడికాయలు దొల్లుతాయి గాని, మీ మామయ్య నా తమ్ముడు ధర్మారావు వచ్చిండురా, వాని బిడ్డ కల్పన నీకిచ్చి పెళ్లి చెయ్యాలి కదా, ఓ నెల రోజులు సెలవు పెట్టురారా, అది ఎప్పుడో నిర్ణయించినాం కదా.
3: వారెవ్వా, నా పెళ్లి గురించి మీ నిర్ణయం ఏందే, అట్లా కాదని చెప్పురి.
2: సాకేత, నీకు కల్పన నుంచి పెళ్లి చేయాల్సిన బాధ్యత మాకుంది కదరా, అది మన ధర్మం రా.
3: అబ్బా నాన్న, ఇగో నా పెళ్లి గురించి నేనే నిర్ణయం తీసుకున్నా.
1: ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఇంతకీ నువ్వేమంటున్నావురా?
3: ఏమనుడేందమ్మా, నేను మా ఆఫీసులో పనిచేస్తున్న లోటస్ ని ఎప్పుడో ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మోకాళ్ళ మీదికి గౌను, బాబ్డ్ హెయిర్ కట్, నీలం కళ్ళుంటాయి, లోటస్ మస్తు అందంగా ఉంటదమ్మా. సరే నా గురించి మీరేం ఆలోచించకురి.
0: అయ్యో నా కొంప ముంచిండ్రు కదా బావా.
1: ఒరేయ్ సాకేత, మామయ్య తల కొట్టుకుని ఏడుస్తున్నాడు రా, నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టిండు కదా, మరి పరువు పోతుందిరా.
3: అమ్మా పరువు పైసలు సంగతి ఇవన్నీ ముఖ్యం కాదమ్మా, ఇగో మాటి మాటికి మీరు నాకు ఫోన్ చేయకురి, నేనుంటున్నా, బాయ్ బాయ్.
0: అక్క బావా, మీరట్లా నెత్తుకొట్టుకుంటూ బాధపడితే నా కోరికేదేముంది, నా బిడ్డ బతుకు బండల పాలైపోయింది కదా.
2: ఇందులో మా తప్పేముందిరా?
0: మీ తప్పేమీ లేదు, మిమ్మల్ని నమ్మడం నా తప్పు. చూస్తూ ఉండండి, నా బిడ్డను కోటీశ్వరుని కొడుక్కిచ్చి పెళ్లి చేస్తా, వెళ్తున్నా, నా సంగతి ఏమిటో చూపిస్తా.
1: అయ్యయ్యో అరే ధర్మారావు, ఏమయ్యా మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడయ్యా.
2: పోనీ ఓకేం చేస్తాడు, వాని కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా మరి.
1: అయ్యయ్యో.

0: సుభద్ర, మన సాకేతరామ్ మనం ఫోన్ చేస్తే తీయడం లేదు. అటు వాడు దూరమైండు, ఇటు మీ తమ్ముడు ధర్మారావు కూడా దూరమైపోయాయి.
1: అవునయ్యా, రెంటికి చెడ్డ రేవడైపోయినాం. ఇట్లా లింగుండిటుకుమంటూ ఇద్దరమే ఉన్నాం.
0: ఉండకేం చేస్తాం, మీ తమ్ముడు తన కూతుర్ని కోటీశ్వరునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా, మనని రమ్మని ఫోన్ చేసి చెప్తే పోకపోతుమి. అబ్బాయిది ఆ ఊరేనట.
1: సాకేతుడు చేసిన నిర్వాకానికి మనం మొహం చెల్లక పోలేదు. అయినా చాలా రోజులే అయింది కదా, నేను నా పుట్టింటికి దూరమైనాను. మా మరదలు నన్ను ఎన్ని తిట్టిపోస్తుందో ఏమో.
0: మీ తమ్ముడు, మరదలు, కల్పన అంతా అదృష్టవంతులే. మనవాడే కానక కన్న కొడుకు కానల కొరికే అన్నట్టు అయిపోయాయి. సాకేత్కు ఇయ్యాల కూడా ఫోన్ చేసిన, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ కూడా మార్చిండో ఏమో.
1: ఏమో, వాడక్కడ మనమిక్కడ, మనమేమీ చెయ్యలేం.
0: వాడక్కడ మజా చేస్తుంటే మనమిక్కడ మానసికంగా సజా అనుభవిస్తున్నామే.
1: అంతా మన కర్మ. ఏ ఆడదైనా పుట్టింటితో మంచి బంధాలు కోరుకుంటుంది. నాకు ఆ అదృష్టం లేకపోయా.
0: చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత, మనకిట్లా ఉన్నది.
2: అయ్యా, మనం ఓసారి నా పుట్టింటికి వెళ్దామయ్యా. మా తమ్ముణ్ణి, మరదల్ని, ఆ ఊర్లోనే ఉన్న కల్పనను కూడా చూడొచ్చు.
0: అవునే, పోయేస్తేనే బాగుంటుంది. కానీ పోయినాక మీ తమ్ముడు మరదలు చీకొడితే అవమాన భారంతో వెంటనే తిరిగి రావాల్సి ఉంటుంది. మరి బాగా ఆలోచించుకో సుభద్ర.
1: బాగానే ఆలోచించాను. మన కొడుకు మీద నమ్మకంతో మాట తప్పాం. ఆయనంత మాత్రాన నా పుట్టింటికి నేను దూరం కావాలా?
0: మరేం చేస్తాం, అంతా పైవాని దయా.
1: మనం నా పుట్టింటికెళ్ళి మన వాడు చేసిన తప్పును క్షమించమని అడుగుదాం.

0: వాళ్ళు క్షమిస్తారు, నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుందయ్యా. ఏది ఏమైనా రేపు ఖచ్చితంగా మనం మా పుట్టింటికి వెళ్తున్నాం.
1: సరే, నీ ఇష్టం, పోదాం తీ.

0: సుభద్ర, మీ తమ్ముని లీదే కదా?
1: అవునయ్యా, వయసు మీరినా నువ్వు బాగానే యాద పెట్టుకున్నావు.
0: మరి
1: ఇదే ఇల్లు. అగో ఇదేంది, ఇల్లంతా చిన్నబోయింది, ఎవరూ కనపడడం లేదు కదయ్యా.
0: ఎక్కడున్నారు?
1: పిలుద్దామా?
0: పిలు.
1: ధర్మారావు, ఓ ధర్మారావు, సుగుణా.
0: సప్పుడు చేస్తలేరు.
1: ఇదేందయ్యా, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేరా? అగో ధర్మారావు.
2: అక్క, బావ కూడా వచ్చిండే. రా బావా, రండి కూర్చోండి. సుగుణా, సుగుణా.
3: ఏమండి?
2: మా అక్క బావ వచ్చిండ్రు, నువ్వు బయటికి రా.
1: ఎవరు? వదినా, సుభద్ర వదినా, రండన్నయ్యా కూర్చోండి. ఏంది తమ్ముడు, విచారంగా ఉన్నారేందిరా? అంత బాగేనా? కల్పన అత్తరు వారింట్లో అందరు బాగున్నారా?
2: సుగుణా, నువ్వు లోపలికెళ్ళి కల్పన తీసుకురా.
4: అట్లనే అయ్యా. కల్పనా, కల్పనా.
2: ఏంది బావా, ఇట్లా చిర్రు?
0: అగో మేము ఎందుకు వచ్చినామని అనుకుంటున్నాయి వీడు. ఏం లేదు బామ్మర్ది, మిమ్మల్ని చూడక చాలా రోజులైంది కదా, ఓసారి చూసిపోదామని చెప్పి మీ అక్క అంటే ఇట్లా వచ్చినాం రా.
1: అవునరా తమ్ముడు, మేము వచ్చినందుకు మీకేమన్నా అభ్యంతరమా తమ్ముడు?
2: అదేం లేదక్క, ఇది వింత నాటకం ఆడిస్తుందని బాధగా ఉంది.
1: ఇదేమిట్రా వింత నాటకం ఏంటి? అదో నా మేడ కోడలు కల్పన వస్తుంది కదా.
0: ఏదో బాధపడుతున్నట్టున్నది.
1: ఏమైంది సుగుణా? కల్పన భర్త, అత్తమామలు అంత బాగున్నారు కదా, బక్క చిక్కిపోయింది. ఎప్పుడొచ్చింది పిల్ల?
4: ఏం చెప్పాలి వదినా, నా కల్పనకి గది పడుతుందని ఎప్పుడు ఊహించలేదు.
0: ఏమైందమ్మా?
4: అవునన్నయ్యా, మీ సాకేత రాముడు సక్కనోడైతే నా బిడ్డ పరిస్థితి ఇంత అద్వానంగా ఉండేదా?
0: కల్పన భర్త ముసలి కాదు, ముదిగోదు కాదు, పైగా ధనవంతుడు. ఇప్పుడు ఏమైందని? ఏమైందిరా?
2: కల్పన భర్త చనిపోయింది బావా.
1: అయ్యో దేవుడా, నీకెంత కష్టం వచ్చిందిరా తమ్ముడు.
0: ఎట్ట జరిగింది, ఏం జరిగింది కల్పన? ఏమైందమ్మా? మనం పిల్లల్ని కంటాము గాని వాళ్ళ అదృష్టాన్ని కనలేదు కదా, ఎట్ట జరిగింది, ఏం జరిగింది?
5: మా నాన్న అమాయకుడు, మెరిసేదంతా బంగారం అనుకున్నాడు, అర్ధాయుషివానికిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేట్టు. నా కర్మ ఇట్టా కాలింది.
1: అంటే వివరంగా చెప్పండి.
4: చెప్పు తల్లి, చెప్పు మీ అత్త.
5: మా నాన్న వాళ్ళ రంగుల బిల్డింగు, వ్యాపారాన్ని చూసి నన్ను ఆ ఇంటికి చిండత్త.
0: అయితే ఏమైందమ్మా, చెప్పు కల్పన.
5: ఏం చెప్పమంటావు, అత్తగారింట్లో అన్నీ ఉన్నా హల్లుని నోట్లో శని ఉందన్నట్టు మా ఆయన తాగుబోతు, జూదరి. పెళ్లి కాగానే తాగుడు పేకాట జోరైనాయి. బాగా తాగి తాగి ఇంటికొచ్చేవాడు. నేను ఆ రెండు అలవాట్లు మానుకోవాలని చెప్తే రోజు నన్ను కొట్టేవాడు.
1: అయ్యయ్యో,
5: ఆ పొరపాటు అలవాటుగా మారింది.
1: ఏరా తమ్ముడు, మరి మీరన్న బుద్ధి చెప్పలేదురా?
2: చాలాసార్లు చెప్పినా, బెదిరించును. మొదట మేము చెప్పినప్పుడు సరేనేవాడు, తర్వాత మా మందలింపుల్ని అరికాల కింద పెట్టుకున్నాడు. కుక్కతో ఒక్క వంకర అన్నట్టు చెడు అలవాట్లు మానలేదు, దాంతో ఆరోగ్యం చెడిపోయింది.
5: చెడు అలవాట్లకు రాను రాను ఆస్తులన్నీ కరిగిపోయినాయి మామయ్య. వాళ్ళమ్మా నాన్నల్ని బెదిరించి ఆస్తుల అమ్మకాల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. దాన్ని తట్టుకోలేక వాళ్ళమ్మా నాన్నలు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
1: అయ్యయ్యో దేవుడా, అంత పనైందా? మాకేమీ తెలియదు. ఆ తర్వాత ఏమైనది బిడ్డ కల్పన?
5: 7-8 నెలల క్రితం ఆయన కడుపు నొప్పి మించుకుపోయింది. డాక్టర్కి చూపిస్తే టెస్టులు చేసి లివర్ చెడిపోయిందన్నారు. వెంటనే తాగుడు బంద్ చేసి మందులు వాడమన్నారు. ఆయన డాక్టర్ రాసిన మందులు అసలే వాడలేదు. రోగం బాగా ముదిరిపోయింది. ఓ రోజు పట్టపగలే బాగా తాగొచ్చిండు.

0: కడుపు నొప్పి భరించరాకుండా ఉందని కింద పడి గిల్లా గిల్లా కొట్టుకుని చచ్చిపోయిండు.
1: అయ్యో పాపం.
2: అవునన్నయ్య, అప్పుడు అల్లునికి ఆస్తులు ఏవి మిగల్లేదు. ఇక మేమే పోయి అంత్యక్రియలు చేసి కల్పనం తీసుకొని ఇంటికి వచ్చినాం. దాని ఏడుపు చూడనికి మాకు అస్సలు వశం అవుతలేదు అన్నయ్య.
1: ఉంటది కదా సార్, బాధ ఉంటది కదా.
3: సరే సరే, సాకేతరాముడు ఆ దేశపు పిల్లల్ని పెళ్లి చేసుకున్నట్టు కదా, వాడు వాని భార్య పిల్లలు బాగున్నారా? ఏమన్నా పిల్లలయ్యరా?
4: హా, వాడు పెళ్లి చేసుకున్నానని ఫోన్లో చెప్పిండు. మేము అమ్మాయిని చూడలే, తర్వాత ఏమైనారో తెలియనే తెలియదు. తమ్ముడు సుగుణ, కల్పన, మీరోసారి మా ఇంటికి తప్పకుండా రాండ్రమ్మా. గాలి మార్పిడి ఉంటది కదా.
3: ఏ ముఖం పెట్టుకుని మీ ఇంటికి రావాలక్క? మా కష్టం ఆర్చేదా తీర్చేదా?
4: గట్లా మాట్లాడకరా తమ్ముడు, అంత పై వాని చేతిలో ఉన్నది. వాడు ఎట్లా ఆడిస్తే మనుషులు అట్లా ఆడుతున్నారు.
3: సరే అక్క, వస్తాం.

0: సుభద్ర,
1: ఏమయ్యా?
0: ఇంట్లో మనిద్దరమే బిక్కుబిక్కుమంటూ ఎంతకాలం ఉందాము?
1: నిజమేనయ్యా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఏమో. మన కన్న కొడుకే మనకు కాకుండా బాయే, వాని సుఖం వాడు చూసుకుంటున్నాడు.
0: మనిద్దరికి కీళ్ళు మోకాళ్ళ నొప్పులాయే, కూర్చుంటే లేవడం కష్టం, లేస్తే కూర్చోవడం కష్టమైపోయాయి.
1: అవును, మనం ఇంకా అనారోగ్యంతో మంచాన పడితే మనకెవరయ్యా గతి? ఇప్పుడే కాళ్ళు రెక్కలు సరిగ్గా ఉన్నప్పుడే ఏదో ఒక దారి చూసుకోవాలయ్యా.
0: నిజమేనే, ఇట్లా ఇంట్లో ఉండి బాధపడే కంటే ఇద్దరం ఏదైనా ఒక వృద్ధాశ్రమంలో చేరిపోవడం నయం సుభద్ర. నలుగురు మధ్య ఉంటే మంచిగుంటదేమోనే.
1: మంచిగున్నదయ్యా ఆలోచన. గతమంతా మర్చిపోయి ముందు బతుకైనా చింత లేకుండా మంచిగా బతుకుదామయ్యా.
0: ఈ రోజుల్లో కన్నపిల్లలు కర్మసిద్ధాంతాన్ని మర్చిపోతున్నారు, అందుకే ఈ వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతున్నది.
1: నిజమే గానయ్యా, మనకు ఏ వృద్ధాశ్రమంలో జాగ దొరుకుతుందంటావు?
0: మన ఇంటి దగ్గర ఉన్న ఆనంద వృద్ధాశ్రమంలో ఖాళీలున్నాయట, అందులో చేరిపోదాం.
1: గట్లయితే రేపే వెళ్ళి కనుక్కునొచ్చి ఎల్లుండి చేరిపోదామయ్యా. కృష్ణ రామ అంటూ గడిపేయచ్చు. అదో ఎవరో మన ఇంటికి వస్తున్నట్టున్నది.
0: అవును,
1: తమ్ముడు ధర్మారావే.
0: అరే అందరు వస్తున్నారు.
1: వాని వెంట వాడి భార్య కూతురు అందరు వస్తున్నారయ్యా. మనమే రమ్మన్నాం కదా.
0: అవునవును, రారా ధర్మారావు, రామ్మా సుగుణ, రా కల్పన, రా
1: రామ్మా, రామ్మా, రామ్మా కల్పన. మా మాట మన్నించి వచ్చిండ్రు, బాగుంది, కూచోండి కూచోండి. ఏమ్మా కల్పన, నీ మనసు కుదుట పడినట్టినా?
2: ఏదో లెక్క, కల్పన బాధపడుతూ ఉంటుంది కదా.
3: అవును వదిన, మీ ఇంట్లో మీరు దానికి సమజాయించి కాస్త ధైర్యం చెప్తారనేసి ఇట్లొచ్చిన.
1: గట్లనా? అవునా అమ్మ కల్పన?
4: అవునత్తయ్య, జీవితంలో తోడు లేక ఎన్నాళ్ళు బతికి ఇచ్చాలని చాలా బాధగా ఉంది.
0: చూడమ్మా, నువ్వేమీ ఫికర్ పడద్దు. ఇక్కడ నువ్వు ఇష్టమున్నన్ని రోజులు ఉల్లాసంగా ఉండొచ్చు.
4: ఏం ఉల్లాసంలే మావయ్య, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంకరంగా అనిపిస్తుంది.
1: అయ్యో, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదమ్మా.
4: అత్తయ్య,
1: నీ వెంట మీ అమ్మ నాన్న నేను మామయ్య ఉన్నాం కదా.
0: వీళ్ళని ఇక్కడే ఉండిపోమంటే తోడుగా ఉంటుంది, ఖర్చుల సంగతి ధర్మారావు చూసుకుంటాడు. సుభద్ర, వీళ్ళను కూడా మనతోనే ఉండుమందాం ఇక్కడనే. ఇంకా మనం వృద్ధాశ్రమానికి వెళ్ళడం తప్పుతుంది. అందరం కలిసి హాయిగా మనం అందరం కలిసి ఉండొచ్చు.
1: నిజమేనయ్యా. ఏరా తమ్ముడు, మీరు కూడా ఇక్కడే ఉండండిరా, ఒకరికొకరం ఆసరాగా ఉంటాం.
2: అమ్మాయ్యా, కల్పన బాగా మనలో కలిసి దుఃఖాన్ని మరిచిపోతుంది.
0: అరే అగో, జీన్స్ ప్యాంట్ మీద గీతల షర్ట్ వేసుకుని ఇన్ షర్ట్తో వస్తున్నాడు. అదే వాడు మన కొడుకే సాకేతే.
1: అవును, చేతిలో సూట్కేస్. ఎవరో చిన్న
0: అవును.
5: అమ్మా నాన్న, అరే అత్తయ్య మావయ్య కల్పన అందరు ఇక్కడే ఉన్నారు కదా, బాగున్నారా నాన్న?
0: అంతా బాగున్నాంరా. అవును, నీ వేలు పట్టుకున్న చిన్నపిల్లవర్రా.
1: జీవితంలో మళ్ళీ నిన్ను చూస్తాం అనుకోలేదురా. ఇంతకీ ఆ పాప ఎవర్రా?
0: ఎవరు?
5: అది ఈ పాప నా బిడ్డనేనమ్మా.
6: ఈ బిడ్డ నే బిడ్డనా? నీకు అన్న బిడ్డనా?
5: అవునత్తమ్మా, నా బిడ్డనే.
2: మరి నీ భార్య ఏదిరా, రాలేదా?

0: అది మాయా, నా భార్య, నా భార్య.
1: ఏందిరా అట్లా గొణుగుతావేందిరా, కూడలేది? నువ్వు అసలే దేశానికి రానన్నావు.
0: అది మాయా, నా భార్య.
1: అరే ఏదిరా అట్లా గొణుగుతున్నావు?
2: ఏమైందిరా చెప్పు.
1: కూడలేదు, నువ్వు అసలు ఈ దేశానికి రానన్నావు. సరే వచ్చినవు, ఆ సూట్ కేసులయ్యి. నా కోడలు కమల, అదే లోటస్. ఏదిరా ఈ పాప నా మనవరాలా, నా బంగారు కొండ. అచ్చ నాలాగే ఉందిరా.
0: అమ్మా పేరు కూడా నీ పేరే పెట్టుకున్నానే, సుభద్రా అని పెట్టుకున్నా.
2: అవునా?
1: చాలా సంతోషం రా. నువ్వు నా కోడల గురించి చెప్పురా.
0: చెప్తా గాని. అవును గాని మాయా, అత్తమ్మ మీరెప్పుడు వచ్చిండ్రు?
3: ఇవాళే వచ్చినాం రా. అదిగో మీ నాన్న నీ కూతుర్ని ఎత్తుకుని ముద్దాడుతున్నాడు చూడరా.
4: అవునయ్యా, ఎంతైనా రక్త సంబంధం కదా. అవునరా సాకేతు, ఈ పాప వయసు ఎంత బాబు?
0: అది 3 సంవత్సరాలు దాటింది అత్తయ్య. అవును గాని కల్పన గట్ల ఏదో పోగొట్టుకున్న దానిలో కట్లుందేంది? ఏమైంది కల్పన?
5: ఏం చెప్పవంటావురా, దానికి అన్యాయం జరిగిపోయింది నాయన, బాధనే మిగిలింది.
0: అయ్యో గదేందత్తమ్మ గట్ల అంటున్నావు, కల్పన భర్త వాళ్ళు సరిగా చూసుకోవట్లేదేంది? ఏమన్నా అన్నారా? ఏమైంది?
3: కల్పన భర్త తాగుడు పేకాటకు అలవాటు పడ్డాడు సార్. ఎవరు చెప్పినా వెళ్ళలేదు, లివరు పూర్తిగా చెడిపోయి చచ్చిపోయిండ్రా.
0: అయ్యయ్యో పాపం, వెరీ సాడ్ న్యూస్. కల్పన నువ్వేం బాధపడకు, నువ్వేం ఏడవకు, సరేనా?
6: దుఃఖపడకుండా బాధపడకుండా ఎట్లా ఉంటాడు బాబా? నాకు ఈ లోకం చీకటిగా కనిపిస్తుంది, అంతా అయోమయంగా ఉంది.
1: ఒరే సాకేత, దాని బతుకు బండల పాలైందిరా, బాధపడుతుందిరా.
0: నాకంతా చెప్పిండ్రమ్మా, సరే నువ్వు ఇట్రా, నువ్వు ఇట్లా కూసా.
1: సరే కానీ కోడలు గురించి చెప్పనే లేదురా, కోడలు నీతో ఎందుకు రాలేదురా?
0: అమ్మా అది అంటే, అమ్మా లోటస్ ది నాది కాంట్రాక్ట్ మ్యారేజ్, అంటే ఒప్పంద కాల పరిమితి పెళ్లి. లోటస్ మత్తున నావరించింది అప్పుడు, మీరెవ్వరు నాకు గుర్తుకే రాలేదు. మా పెళ్లి ఒప్పంద కాల పరిమితి ముగిసిపోయిందమ్మా, నాకు విడాకులిచ్చి లోటస్ ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇగో లోటస్ అమ్మ నాన్నది కూడా ఈ విడాకుల బాపతేనట అమ్మా.
2: విడాకులు పెళ్లి అంటే అంత చులకననా? అదేమన్నా బొమ్మల పెళ్ళా పిల్లలాటనా?
5: అయ్యో దేవుడా, నా కొడుకు ఎంత కష్టం వచ్చిందిరా భగవంతుడా.
0: అమ్మా అమ్మా గట్ల నెత్తి కొట్టుకోకే, అక్కడ ఆచారం గంతే, పెండ్లంటే రాజు రాజు గుమ్మడి పండు ఆటలెక్కుంటది. సరే గాని ఈ తల్లి లేని బిడ్డను పెంచి పెద్ద చేయాలి. లోటస్ మాత్రం మస్తు అన్యాయం చేసిపోయిందమ్మా.
4: మరి నువ్వు కూడా నాకు అన్యాయం చెయ్యలేదా బాబా? నీకదే జరిగింది, పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడి నెత్తి పోసమ్మ కొట్టిందట.
0: గంతేనంటావా కల్పన?
4: అంతేగా, అదంతేగాని బాబా. ఇక ముందు ఇక్కడే ఉంటావా లేక తిరిగి వెళ్ళిపోతావా?
0: లేదు కల్పన, పోదలుచుకోలేదు. నేను నీకు చేసిన అన్యాయాన్ని న్యాయంగా మార్చదలుచుకున్నా.
4: గదెట్లా సాకేతా?
0: ఎట్లా అంటవేందత్తా, నేను తిరిగి పోను. కల్పనను పెళ్లి చేసుకుని ఇక్కడనే ఉందాం అనుకుంటున్నా. మోడు బారిన మా ఇద్దరి జీవితాలు మళ్లీ చిగురిస్తాయి. పాప మాతోనే ఉంటది, తల్లిగా కల్పన ఉంటది. సరే ఏమంటారు మీరందరూ?
3: మేమేమంటాంరా, తథాస్తు అంటాం. నువ్వేమంటావు అక్క?
1: వరెవ్వా నిర్ణయం చాలా బాగుందిరా. ఏమయ్యా మనకేమన్నా భారమా?
2: మనకెంతో ఆనందము, నేను నా మనవాళ్ళతో హాయిగా ఆడుకుంటూ ఉంటా, ఆడుకుంటూ ఉంటా.
0: సరే గాని ఇంతకీ కల్పన అభిప్రాయం ఏంది?
2: అవును
0: ఆ బలవంతమేం లేదు.
1: ఏమ్మా కల్పన, బిడ్డ నీకు సంతోషమేనా? బిడ్డ
2: చెప్పు తల్లి చెప్పు.
4: అది మీ అభిప్రాయమే నా అభిప్రాయం బావా. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది, నీ నిర్ణయానికి జోహార్లు బావా.
3: మా అల్లునికి బరువు బాధ్యతలు గుర్తుకొచ్చాయి, సంతోషం బావా. వెంటనే ముహూర్తాలు పెట్టించి గుళ్ళో పెళ్లి చేసేద్దాం, ఏమంటావు అక్క?
1: అబ్బా నా తమ్ముడు సంతోషంగా ఉన్నాడు,
3: అందరి మనసులు తేలికైపోయినాయి
2: కదా. శుభం శుభం భూయాత్.

0: బాధ్యత నాటిక విన్నారు. రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సాకేతరాం శ్రీ బొమ్మగాని రాజేంద్ర గౌడ్, వెంకట్రామయ్య శ్రీ ఐరేని మురళీధర్ గౌడ్, సుభద్ర శ్రీమతి తంగెడ పద్మజా శర్మ, ధర్మారావు శ్రీ భవానీశంకర్, కల్పన శ్రీమతి ఖండే సునీత, సుగుణ శ్రీమతి జ్యోతిలక్ష్మి దేశపాండే. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు.

0: షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా. యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చిత్రసీమలో మరో పాట, మనసులో మాట. చిత్రం కోసం వేటూరి గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం, గానం, చిత్రం.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: చిత్రసీమలో మరొక్క పాట. మౌన గీతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం, ఇళయరాజా సంగీతం.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं प्रशांत कुमार।
1: రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో పుదుక్కోటై కృష్ణమూర్తి గారి వీణావాయిద్యం వింటారు. వివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. చలనాట రాగం తానం, పల్లవి సాహిత్యం, వీణాగాన విలాసం, చతురస్రజాతి మఠ్యతాళం సమన్నుంచి రెండు అక్షరాలు వదిలి

प्रभात केंद्रम। ఇప్పుడు సమయం 10:45:23. మధుర గీతాలు విందాం.

0: మీరింతవరకు శ్రీ పుదుక్కటే కృష్ణమూర్తి గారి వీణావాదన విన్నారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్.

ఆరుద్ర రచనకు పెండ్యాల సంగీతంలో బావా మరదళ్ళు చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పాట అది. మధుర గీతాల్లో ఇప్పుడు వినండి కానిస్టేబుల్ కూతురు చిత్రం కోసం పివి శ్రీనివాస్ పి సుశీల గానం, అనిశెట్టి రచన, ఆర్ గోవర్ధన్ సంగీతం.

ఇప్పుడు పెండ్యాల స్వరకల్పంలో పింగళివారి రచన భాగ్యచక్రము చిత్రం కోసం ఘంటసాల పి.సుశీల.

మధుర గీతాల్లో మరో పాట విందాం. పాట తర్వాత వార్తల అనంతరం 11:10 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో వివిధ అంశాలు, ప్రవేశపెట్టిన పథకాలపై ఢిల్లీ ఆకాశవాణి వార్తా విభాగం ప్రసారం చేస్తున్న ప్రత్యేక ధారావాహిక వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే మధుర గీతాల్లో ఇప్పుడు సుమంగళి. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆత్రేయ రచన, కేవీ మహదేవన్ సంగీతం.

0: మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం చేరిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి మా ప్రసార విశేషాలు. రేపటి ప్రభాతంలో 6:10 వేద పఠనం కావిస్తారు శ్రీ శేషం శ్రీహర్షాచార్యులు. 6:15 భక్తిరంజంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన తత్వాలు. 6:30 పొలం పనుల్లో మొక్కజొన్న నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులకు సంబంధించిన వివరాలు వింటారు. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న. 7:15 ఉదయతరంగంలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవ విశేషాలు. ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులతో కలిగే ఇబ్బందులు నివారణ చర్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో డాక్టర్ సంబశివరావు కండ్రాతి గారి సంభాషణ. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి గారి వీణావాదనం వింటారు శ్రీ పెరవలి జయభాస్కర్ మృదంగ సహకారం. రేపు ఉదయం 10:03 సీనియర్ పాత్రికేయులు శ్రీ కంతేటి చంద్రప్రతాప్ గారితో పరిచయం వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ పి రత్నాకర్ గారి గానం. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనిజిత బసు

మరి భజన గీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ఉంటుంది. 12:40 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 1:20 వనితా లోకంలో పుస్తక సమీక్షలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన కవయిత్రి విశ్వేక గారి రచన తొలి సంతకం పుస్తక సమీక్ష కావిస్తారు శ్రీమతి మాధవి శ్రీనివాస నందిమల్ల. రేపు మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభాశక్తి జ్యోతి నాయక్ గారితో పరిచయం వింటారు. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ యక్షగానం మొదటి భాగం, కథకులు శ్రీ జోగు శంకరయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనులకు సంబంధించిన వివరాలుంటాయి. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయాల కార్యక్రమంలో లైఫ్ ఫనిన్ అందిస్తున్నాం. రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి ఆయిల్ పామ్ సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు అనేది అంశం. కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శ్రీమతి టి హిమబిందు గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఈ పథకం గురించి పద్మావతి గారితో పరిచయం వింటారు. రేపు రాత్రి 8:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో కరెంట్ అఫైర్స్. రేపు రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు ముగుస్తున్నాయి. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు శ్రోతల నుంచి సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం, శుభరాత్రి, జై హింద్.